శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. జాతి చరిత్ర అంటే ఒక చైతన్య స్రవంతి.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఇవాళ్టి కార్యక్రమంలో అసలైన అలంకారం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: కొందరిని చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది. వారి సాన్నిధ్యంలో మరి కాసేపు గడపాలని హృదయం ఉవ్విళ్ళూరుతుంది. వారితో గడిపిన సమయం వృధా అనిపించదు. కారణమేమిటి అని ఆలోచిస్తే అది చాలా చిన్నది. వారి ముఖాలపై నిత్యం చిరునవ్వు నాట్యమాడుతూ ఉండడమే దానికి కారణం. నిజానికి ముఖానికి అసలైన అలంకారం చిరునవ్వే. పైసా ఖరీదు చేయని చిరునవ్వు మనకు ఎందరినూ బంధువులుగా మార్చివేస్తుంది. హృదయాల్ని అతికే అందమైన అల్లిక చిరునవ్వే. అప్పుడే విరబూసిన పువ్వుల్లోనూ పచ్చగా మెరిసి లేత ఆకుల్లోనూ మౌనంగా ఒక చిరునవ్వే దాగి ఉంటుందేమో. అందుకనే పవిత్ర లేఖనమైన బైబిల్ మనకు హితోపదేశం చేస్తూ ఇట్లా అంటోంది, ఎల్లప్పుడునూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాటలు క్రొత్త నిబంధనలోని ఫిలిప్పీ పత్రిక 4:4 ఉన్నాయి. చిరునవ్వు ఆనందానికి గుర్తు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఎట్లా ఆనందిస్తాం, ఎట్లా చిరునవ్వులు చిందిస్తాం అని మీరు ప్రశ్నించవచ్చు. అసలు ఈ లోకంలో ఏ సమస్య లేని వ్యక్తి ఎవరూ ఉండరు. నాకంత సమృద్ధిగా ఉంది, అందువల్ల నేను ఆనందంగా ఉన్నానని ఏ వ్యక్తి చెప్పలేడు. అందువల్ల మన జీవిత యాత్రలోని చింతలన్నీ ప్రభువుపై వేసి మనం చిరునవ్వుతో సాగిపోవడమే మన ముందున్న కర్తవ్యం. నవ్వు మన పరిసరాల్లో అద్భుతం.

0: మార్పు తెస్తుంది. విషాదకరమైన మౌనాన్ని, నిర్వేదాన్ని జీవితంలో నుండి తరిమేస్తుంది. మన వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చివేస్తుంది. చిరునవ్వుతో పలకరించి చూడండి, సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా పరిపుష్టమవుతాయో మీరే తెలుసుకుంటారు. మీరు ముఖం మార్చుకుని కూర్చున్నంతకాలం ఎవరూ మీకు సన్నిహితులు, స్నేహితులు కాలేరు. అంచేత స్నేహానికి, ప్రేమకు, ఆప్యాయతలకు బాటలు వేసే చిరునవ్వును పెదవులపైకి తెచ్చుకుందాం. నవ్వుల సంగీతంతో జీవితాన్ని మధురంగా మార్చుకుందాం. బైబిల్లో కీర్తనల గ్రంథం 126:2 ఈ మాటలు వ్రాయబడ్డాయి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. అట్టి నవ్వు మన హృదయాల్లోనూ మన ముఖాల్లోనూ నిరంతరము వెలిగిపోవాలని ఆ ప్రభువును ఆశ్రయిద్దాం. క్రీస్తు ప్రభువుల వారి సత్కృప మనకు సదాకాలము తోడై ఉంటుంది గాక. ఆమెన్.
1: మీరు ఇంతవరకు అసలైన అలంకారం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు.
2: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
3: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
2: మీ ప్రాంతంలోని FM బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
3: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.

ఈనాటి శృతి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఇవాళ కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకం

ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పెంపకం అత్యంత వేగవంతంగా మరియు శక్తివంతంగా పెరుగుతున్న రంగం. వాణిజ్యపరంగా కోళ్ల పెంపకంలో మూలధనం, దాణా మరియు మార్కెటింగ్ వంటి అంశాలపై కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాంసోత్పత్తి పారిశ్రామీకరణ వలన సంకరజాతి కోళ్ల పెంపకంపై మొగ్గు చూపడంతో కోడి యొక్క జన్యువులను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా ద్వితీయ ఆదాయపు సంస్థ నుండి ప్రత్యేక ఉత్పాదక పద్ధతులతో ప్రాథమిక సంస్థగా కోళ్ల పరిశ్రమ మారింది. ఫలితంగా చిన్న స్థాయి కోళ్ల వ్యాపారులు అంటే నాటుగుడ్లు మరియు మాంసంపై ఆధారపడ్డవాళ్లు తగ్గడంతో అనేక స్థానిక కోళ్ల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. జిల్లాలో పౌల్ట్రీ రంగం యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించగా స్థానిక వినియోగం పెరగడం, నాటుకోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త ప్రాంతాలను అన్వేషించడం మరియు నాటుకోళ్లకు గిరాకీని తీర్చడానికి మరింత చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వినియోగదారులలో సేంద్రీయకరంగా ఉత్పత్తి చేసిన గోధుమ రంగు గుడ్లకి డిమాండ్ ఉండటం వలన పెరటిలో పెరిగిన నాటుకోళ్ల గుడ్లకు విలువ పెరుగుతోంది. అలాగే పెరటి కోళ్ల గుడ్ల ఉత్పత్తిదారులు తాము వినియోగించుకోగా మిగిలిన గుడ్లను స్థానికంగా అమ్ముకోవడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని కోడి మాంసం మరియు గుడ్ల ద్వారా తీర్చడానికి చిన్న స్థాయి నాటుకోళ్ల పెంపకము తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి వీటిని నిరంతరాయంగా సముచితంగా ఉండడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అభివృద్ధి చేయాలి. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వ్యాధుల నుండి కోళ్లను రక్షించడం వంటి వాటిని ప్రధాన సవాళ్లుగా భావించి నాటుకోళ్లను పెంచుకోవడానికి మరియు జిల్లాలో నాటుకోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రధాన లక్ష్యాలను అనుకరించాలి. ప్రధాన లక్ష్యాలు: నాటుకోళ్ల మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంచడానికి నాటుకోళ్ల జాతుల పెంపకం ప్రోత్సహించడం, ఉత్పత్తి రంగంలో వ్యయాలను తగ్గించేందుకు

తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, సూక్ష్మ సంస్థల ద్వారా నాటుకోళ్ల యొక్క ఉత్పత్తి అంటే కోళ్ల సంఖ్యను పెంచడం, కోళ్ల పరిశ్రమ నిర్వహణ కోసం రైతు సోదరులకు శిక్షణలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని తొలగించి నాటుకోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని అందించడం ద్వారా వారి జీవనోపాధిని పెంచడం, ఇలాంటి అన్నమాట ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడు నాటుకోళ్ల జాతుల విషయానికి వచ్చినట్లయితే, నాటుకోళ్ళు సహజంగా ప్రకృతిచే ఎంపిక చేయబడినవి కావున స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండి వంటగది మరియు వ్యవసాయ వ్యర్థాలను ఆహారముగా తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఇవి అనేక వ్యాధులకు రోగ నిరోధకతను కలిగి ఉంటాయి. వీటికి గుడ్లను పొదిగే సామర్థ్యము కలిగి ఉండి మరియు తమ సొంత గూడును ఏర్పాటు చేసుకుని గూడులో గుడ్లు పెట్టి వాటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలదు, కానీ ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అనేక నాటుకోళ్ల జాతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో లభించే స్థానిక జాతులు మరియు పెరటి తోటలో పెంచుకోవడానికి అనువైన మేలైన కోళ్ల రకాల గురించి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఇందులో మొదటిగా అసీల్, అంటే దీన్ని పందెం కోడి అని కూడా అంటుంటారు. ఇది చురుకుదనం, అధిక శక్తి, గంభీరమైన నడక మరియు పోరాట లక్షణాలకు ప్రసిద్ధి చెందిన జాతి అసీల్. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ఈ జాతికి చెందిన ఉత్తమ రకం లభిస్తాయి. పీల, ఎర్కిస్ అంటే నలుపు మరియు ఎరుపు, నురి 89 అంటే తెలుపు, ఖగర్ ఇది నలుపు, చిత్త నలుపు మరియు వెండి, టీకెర్ అంటే గోధుమ మరియు రెజా అంటే లేత ఎరుపు రంగు, ఈ రకాలు ప్రసిద్ధి చెందినవి. ఉత్పాదకత తక్కువైనప్పటికీ వీటి మాంసంకు మంచి గిరాకీ ఉంది. పొదిగే శక్తి ఎక్కువ, కాళ్ళు బలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా పందెము కోళ్ళగా ఉపయోగిస్తారు. బరువు పుంజులు 4 నుండి 5 కిలోలు, పెట్ట 3 నుండి 4 కిలోలు. 20 వారాలలో బరువు 1220 గ్రాములు. లైంగిక పరిపక్వత వయస్సు 196 రోజులు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 60 నుండి 90 ఫెర్టిలిటీ, 66% మరియు సారవంతమైన గుడ్ల యొక్క పొదిగే శాతం 63%. ఇక రెండవదిగా డమ్కీ. ఈ రకం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం మరియు శ్రీకాకుళం జిల్లాలో మరియు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చూడవచ్చు. ప్రధానంగా గోధుమ మరియు నలుపు రంగులో ఉంటాయి. సగటు బరువు పుంజు 3 కిలోలకు పైగా మరియు పెట్ట 2 కిలోలకు పైగా ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 25 నుంచి 35. ఇది పందెం కోళ్ళగా కూడా ఉపయోగిస్తారు. తర్వాతదిగా షూగస్. ఇది ఆంధ్ర కర్ణాటక అంటే కోలార్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కనబడతాయి. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వలసల ద్వారా పుట్టుకొచ్చిన జాతి. ప్రధానంగా గోధుమ మరియు నల్ల రంగులో ఉంటుంది. మెడభాగంలో బంగారు రంగు ఈకలు ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోల వరకు, పెట్ట 1.5 కిలోల వరకు ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 5 నుంచి 7 నెలలు. వార్షిక గుడ్డు కోసం 45 నుంచి 60. గుడ్డు ఉత్పత్తి కోసం మరియు కోడి పందాల కోసం పెంచుతారు. ఇవి పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. తరువాత కాళ్ళస్థి. ఇవి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాకు సమీపంలో లభిస్తాయి. సాధారణంగా నీలం రంగులో ఉంటుంది, కానీ గోధుమ రంగులో కూడా కనిపిస్తాయి. పుంజుల మెడ మరియు రెక్కల పైభాగాన బంగారు రంగు ఈకలు మెరుస్తూ ఉంటాయి. కాళ్ళు పొడవుగా ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోలు, పెట్ట సుమారుగా 2 కిలోలు. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 30 నుంచి 40. వీటిని ప్రధానంగా మాంసం కోసం పెంచుతారు. పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. మన రాష్ట్రంలో కట్నాత్ కోళ్ళ యొక్క డిమాండ్ ఉన్నందున వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కడక్నాత్. ఈ జాతి యొక్క అసలు పేరు కలామాసి. దీని అర్థం నల్ల మాంసం అని. పశ్చిమ మధ్యప్రదేశ్లోని జబువా మరియు ధార్ జిల్లాలో లభిస్తుంది. గుడ్లు లేత గోధుమ రంగులో ఉంటాయి. కోడిపిల్లలు నల్ల నీలం రంగులో ఉంటాయి. బరువు

పుంజు 1.5 కిలోలు మరియు పెట్ట 1 కిలో. వార్షిక గుడ్డు 80 గుడ్లు. వీటి మాంసం నల్లగా ఉన్నందున కంటికి ఆకర్షణీయంగా లేకపోయినా చాలా రుచికరంగా ఉంటుంది. సహజ నివాస వాతావరణంలో రోగ నిరోధకతను కలిగి ఉంటుంది, కానీ మేరేక్ వ్యాధిని తట్టుకోలేవు. ఈ కోళ్ల మాంసములో అనేక రకాల అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు మరియు విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి.

0: మీరింతవరకు నాటుకోళ్ల పెంపకం వివరాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర

0: క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్య, పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్, వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations, but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నిక ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి, మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్ళ కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 2 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీసులో భాగంగా 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య

0: శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా ఏరియా హాస్పిటళ్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. తెలుగులో జాతీయస్థాయి వార్తలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయగిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రోదసీయానం గురించి శ్రీ ఓవి రవిశేఖరరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, సినిమా పాటలు ఉన్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్ అమరనారాయణ, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:00-12:30 కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:00

40 నిమిషాలకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. సంస్కృతంలో వార్తలు 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి వారు బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈరోజు రాత్రి 8 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన

అతి అంతరిక్ష దినోత్సవం విశేషాలు, సినిమా పాట మున్నగ అంశాలుంటాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. ఆంగ్లంలో వార్తలు 9:00, స్పాట్ లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరయ్య సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు
0: ఉదయం 9:30
1: ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు, వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు.

వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్ధం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టామ్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు

0: సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ అంతరిక్ష దినోత్సవం వివరాలు, అనంతరం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రోదేసియానం గురించి శ్రీ ఓవి రవిశేఖర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, సినిమా పాటలు ఉన్నగంశాలుంటాయి.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు
1: ఉదయం 9:30
2: ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఈనాటి కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. భారతదేశంలో చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దిగిన రోజు 3 ఆగస్టు కావటం వల్ల ఈ రోజును అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అసలు చరిత్ర ఏమిటంటే, 2023 ఆగస్టు 23 చంద్రయాన్ 3 ల్యాండర్ మరియు రోవర్ను చంద్రునిపై విజయవంతంగా దించటం ద్వారా ఇస్రో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిని చేరుకుంది. దీనిలో చంద్రునిపై అడుగుపెట్టిన

0: నాలుగవ దేశంగా మరియు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ను విజయవంతంగా మోహరించారు. ఈ విజయాన్ని గుర్తించి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశంలో 23 ఆగస్టును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. 2024 సంవత్సరంలో మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని భారతదేశం అంతటా జరుపుకున్నారు. భారతదేశ అంతరిక్ష యాత్రల విజయాలను ప్రదర్శించటానికి మరియు యువతను ప్రేరేపించటానికి ఈ సందర్భంగా 1 నెల రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించింది. దీని ఇతివృత్తం ఏమిటి అంటే, చంద్రుని తాకుతూ జీవితాలను స్పృశించటం భారతదేశ అంతరిక్ష గాథ. సమాజం సాంకేతికతలపై అంతరిక్ష అన్వేషణ యొక్క గణనీయమైన ప్రభావాన్ని తెలియజేస్తుంది. యువత అంతరిక్ష పరిశోధనలపై దృష్టి సారించటానికి, ఆసక్తిని పెంచుకోవటానికి, ఆ దిశగా విజ్ఞానాన్ని పంచుకోవటానికి ఈ దినోత్సవం ఎంతగానో దోహదపడుతుంది. 2026 సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇతివృత్తం ఏమిటి అంటే, వికసిత్ భారత్ వైపు ఆవిష్కరణ, సహకారము మరియు గ్లోబల్ స్పేస్ లీడర్షిప్ కోసం ఆకాంక్షించటం. నూతన ఆవిష్కరణలు, భాగస్వామ్యము అంతరిక్ష రంగంలో ప్రపంచ నాయకత్వ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమాల నిర్వహణ స్ఫూర్తితో యువత అంతరిక్ష విజ్ఞానం వైపు ఆకర్షితులై యువ శాస్త్రవేత్తలు ఈ రంగంలోకి ప్రవేశించి నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ ఉన్నారు. మీరింతవరకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు కదా.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువుల తామరా
4: సై బాల్,
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రోదసియానం గురించి శ్రీ ఓవి రవిశేఖర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం.
6: శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి సాధిస్తున్నటువంటి ప్రగతి వల్లనే ఈ రోజున మనిషి మునపటితో పోల్చుకుంటే ఎంతో ఆనందంగా, హాయిగా, విలాసవంతంగా కూడా గడుపుతున్నాడని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనంతటికీ కారణం గత 50 నుంచి 100 సంవత్సరాల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి. అందులో ముఖ్యంగా స్పేస్ సైన్సెస్ అంటే ముఖ్యంగా ఈ రోదసీయానం కానీ అటువంటివి అంతరిక్ష పరిశోధనలు చాలా విశేషంగా జరిగి మనిషికి దాని ద్వారా ఉపగ్రహాలని మనకి అంతరిక్షంలో ప్రవేశపెట్టి తద్వారా కమ్యూనికేషన్స్ రంగం కూడా చాలా డెవలప్ అయ్యి ఈ రోజున మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ చాలా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆల్మోస్ట్ ఈ ఉపగ్రహాలకి అన్నిటికీ అంతరిక్ష పరిశోధనలకి లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటివి అనేకమైనటువంటి విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలని స్పృశిస్తూ మీకు అందించబోయేటటువంటి ఈ కార్యక్రమం విజ్ఞాన ప్రపంచం ఈరోజు నుంచి మొదలుపెట్టి మనకి 13 వారాల పాటు మనకి అనేకమైనటువంటి అసలు నౌకలు ఒకసారి ఆకాశంలో మనకు చూసినప్పుడే ఎంతో విచిత్రంగా, విశేషంగా కనిపిస్తుంది. మరి వీటన్నిటిని తెలుసుకోవాలని ఎటువంటి వారికైనా ఉండటం సహజం అండి. కాబట్టి రోదసియానం గురించి మీరు క్లుప్తంగా వివరిస్తారా?
7: మనిషి ఈ భూమి మీద ఎన్నో అన్వేషణలకు తన మనసును ఆలోచింపజేసి ఎన్నో విజయాలు సాధించాడు. అలాగే భూమి పైన ఉన్నటువంటి ఈ రోదస్సు గురించి మనిషి చాలా ఆసక్తికరంగా

0: ఫస్ట్ నుంచి కూడా అన్వేషణ మొదలుపెట్టాడు. 100 సంవత్సరాల క్రితం గమనిస్తానండి, ఆకాశంలో పక్షులను చూసి అలా ఎగరాలని చెప్పేసి మనిషి ఎంతో బలపడ్డాడు. ఆ తర్వాత రైట్ బ్రదర్స్ విమానాలు కనుక్కొనడం, ఆ విమానాల యొక్క పనితీరు తర్వాత కాలంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంగా మారి రాకెట్లు రావడం, ఈ రాకెట్లు కూడా చర్య ప్రతిచర్య పద్ధతిలో శూన్యంలో ప్రయాణించడం, ఈ రాకెట్లో ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించి మనిషి తనకు కావాల్సినటువంటి ఎన్నో సాంకేతిక అవసరాలు నెరవేర్చుకోవడం జరుగుతూ వస్తుంది సార్. సో ఈ అంతరిక్ష యానాలు, గ్రహాంతర యానాలు ఈ రోజుల్లో చాలా సాధారణంగా జరుగుతున్నాయి. కానీ 50 సంవత్సరాల కింద మనం పరిశీలిస్తే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేటటువంటి సమయంలో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయో మనం ఒక్కసారి అవగాహన చేసుకోవడం దీంట్లో అత్యంత అవసరం. మనం ఏదైనా ఒక రాయిని ఒక బిల్డింగ్ మీద నుంచి విసిరేసామనుకోండి, ఆ రాయి కొంత దూరం తర్వాత భూమి మీద పడిపోతుంది. ఆ రాయి గన అత్యధిక వేగాన్ని కనుక మనం ఇవ్వగలిగితే అది భూమి పరిధిని దాటి పడబోయేలోపు భూమి తిరుగుతూ ఉంటుంది. అది అప్పుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ రాయి పరిభ్రమిస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్న కాన్సెప్ట్ ఆధారంగా చేసుకునే మానవుడు ఏం చేశాడంటే అటువంటి రాకెట్ని ఏ విధంగా ప్రయోగించగలిగితే అది భూమి చుట్టూ తిరిగే విధంగా దాని నుంచి డెవలప్ చేసినటువంటి సూత్రం వేశారు. అది గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో గన మనం ఒక వస్తువును విసిరివేసినట్లయితే భూమి నుంచి అది భూమి ఆకర్షణ పరిధిని దాటిపోయి అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతుంది. అలా వెళ్ళగలిగినటువంటి ఒక రాకెట్టు 28,000 కిలోమీటర్ల వేగం కనుక కలిగి ఉంటే అది భూమి మీద 240 కిలోమీటర్స్ ఎత్తున భూమి చుట్టూ తిరిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంతకన్నా తక్కువ వేగం కనుక మనం కలిగిస్తే అది ఆటోమేటిక్గా కిందికి రాలి పడిపోతుంది. మీరు చాలామంది టీవీలో గమనిస్తూ ఉంటారు ఈ రాకెట్లు పేల్చడం, అవి పైకి వెళ్ళిపోవడం టీవీ న్యూస్లో మీకు అందరు గమనిస్తూ ఉంటారు ప్రజలంతా కూడా. దాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అలా విసిరివేసినటువంటి రాకెట్టు ఏటవాలుగా వెళ్తూ ఉంటుంది. అలా ఏటవాలుగా వెళ్తూ ఉన్నటువంటిది చాలా అత్యంత బరువునటువంటి ఈ రాకెట్టు, అందులో ఉపగ్రహాన్ని ముందు భాగం వైపు మనకి మొనదేలు ఉన్నట్లుగా ఉంటుంది. ఆ ముందు భాగం మనకు కావాల్సిన ఉపగ్రహాన్ని అమరుస్తారు. ఈ అమర్చినటువంటి ఈ రాకెట్టు మనకి శ్రీహరికోట షార్ స్టేషన్ మీరు గమనించే ఉంటారు, పేపర్లో చూసే ఉంటారు. ఆ షార్ స్టేషన్లో పేల్చినటువంటి ఆ రాకెట్టు భూమికి సమాంతరంగా ఏటవాలుగా అంటే సముద్రం వైపుగా ఉన్నటువంటి వైపుగా వెళ్తూ ఉంటుందండి. ఆ వెళ్తూ ఉన్న క్రమంలో ఆ రాకెట్ కింద ఉన్నటువంటి చిన్నటువంటి ఇంజన్స్ని పేలుస్తూ ఉంటారు. ఈ పేల్చినప్పుడు ఆ ముందు ఉన్నటువంటి అది ఎక్కువ స్పీడ్తోటి భూమి యొక్క కక్షలో ఉండే విధంగా దాన్ని ఈ ఇంజన్స్ మొత్తం పేలుస్తారు. ఆ చిట్ట చివర ఆ ముందు ఉన్నటువంటి ఉపగ్రహము భూమి కక్షలోకి వెళ్ళి భూమి చుట్టూ తిరిగేటటువంటి కక్షలో ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట. ఈ మొత్తాన్ని కూడా కింద ఉన్నటువంటి మాస్టర్ ఫెసిలిటీ సెంటర్స్ నుంచి దాన్ని ఆపరేట్ చేస్తూ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది భూమధ్యరేఖ వద్ద ఉన్నటువంటి ఈ షార్ స్టేషన్ కానీ, తుంబా కానీ, అమెరికాలో ఉన్నటువంటి స్టేషన్స్ కానీ, అక్కడ భూమి కదిలే వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్టేషన్స్లోనే ఇవి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ మన శ్రీహరికోట కూడా అటువంటి ఒక కేంద్రం అవుతుంది. అక్కడ తర్వాత వచ్చేసి భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహానికి ఎత్తును బట్టి కక్ష వేగాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎత్తు ఎక్కువైంది అనుకోండి అది భూమి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట. అది మరీ తక్కువ అయితే కింద పడిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఆ కక్షలో దానికి ఎంత ఇంధనం అవసరం, ఏ విధంగా అది కక్ష వేగాన్ని కలిగి ఉండాలా, ఇవన్నీ కూడా ముందలనే పూర్తి డిజైన్ చేసి పైకి దాన్ని పంపించడం జరుగుతూ ఉంటుందండి. తర్వాత వీటికి సంబంధించి చాలా ఉపగ్రహాలు చాలా దేశాలు ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. మన దేశానికి సంబంధించి ఇన్సాట్ అనేది ప్రతిష్టాత్మక కార్మికంగా మనం భావించవచ్చు. ఇన్సాట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇండియన్ నేషనల్ శాటిలైట్ ప్రోగ్రామ్, ఇది టీవీ మనకు వచ్చేటటువంటి ఇప్పుడు 100లాది టీవీ స్టేషన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా సాంకేతిక సహకారాన్ని ఇన్సాట్స్ ద్వారానే మనం పొందగలుగుతున్నాం. ఇది పనితీరు మీరు గమనిస్తే భూమికి దాదాపుగా 36,000 కిలోమీటర్ల ఎత్తున ఇది తిరుగుతూ ఉంటుంది. 11,000 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుందండి. ఇది ఒక 24 అవర్స్కి ఒకసారి మన భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటుంది. అలా చేయడం వల్ల మనకేమనిపిస్తుందంటే భూమి మీద అది పైన స్థిరంగా నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. దీన్నే మనం జియో స్టేషనరీ స్టేషన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. మరి దిగువ స్థాయిలో అంతకంటే తక్కువ ఎత్తు స్థాయిలో ఉన్నటువంటి తిరిగేటటువంటివి వేరే వేరే వాతావరణ పరిశోధనల కోసము, భూమిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మార్పుల కోసము, సముద్రంలో ఉన్నటువంటి మార్పుల కోసం ప్రయోగించే కొన్ని ఉపగ్రహాలు కూడా చాలా ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి ఉపగ్రహ ప్రయోగాలు వాటి యొక్క రకాల గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్.
1: అంటే ఇప్పుడు మీరు జియో స్టేషనరీ శాటిలైట్ గురించి చెప్పారు, అంటే అవి ఎక్కువగా మనకి కమ్యూనికేషన్ టీవీలు అవన్నీ వాటి ద్వారా మనకి ఈ రోజున వస్తున్నాయి. తర్వాత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి, అంటే తక్కువ కక్షలో ఉండేటటువంటి అంత దూరంలో ఉండి అవి భూమి లోపల ఉండేటటువంటి ఫోటోలు తీస్తాయని చెప్పి చెప్తుంటారండి, అది ఎట్లా సాధ్యపడుతుంది?
0: సో ఇక్కడ అంతరిక్షంలోకి ఇవి వెళ్ళిన తర్వాత దాంట్లో లోపలనే ఇక్కడి నుంచి పంపించేటటువంటి ఆ ఉపగ్రహాల్లోనే అత్యంత ఆధునికమైనటువంటి సునిశ్చితమైనటువంటి కెమెరాలను ఉపయోగిస్తారండి. మనకు కెమెరాల్లో 2 మెగాపిక్సెల్, 3 మెగాపిక్సెల్ అంటుంటారు కదా, దాంట్లో 95 మిలియన్ మెగాపిక్సెల్ కెమెరాలని అమరుస్తారండి. అంత అద్భుతమైనటువంటి సామర్థ్యం గల కెమెరాలు దాంట్లో అమరుస్తారు కాబట్టి అవి ఎంత తీవ్రమైనటువంటి ఎంత దూరం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా బాగా కెమెరాల ద్వారా ఫోటోలు తీయగలిగి

0: అవకాశం దాంట్లో ఏర్పాటు చేసి పెట్టుంటారు ముందరనే. తర్వాత ఇక్కడ ఇంకా మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్గా కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ సార్ ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని గమనించడానికి జరిగినటువంటి ఈ ప్రయోగాలన్నీ కూడా చాలా ఖర్చుతోనూ జటిలమైనటువంటి సాంకేతిక సమస్యలతో కూడుకున్నటువంటి ఇవన్నీ కూడా. ఇవి ఫస్ట్ మొట్టమొదటిగా రష్యా వాళ్ళు 1957లో స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించి భూమి చుట్టూ ఉన్నటువంటి విషయాలను గమనించారండి. వారికి పోటీగా అమెరికా వారు కూడా, అంటే అంతరిక్ష రంగంలో అటువంటి పోటీ ఏర్పడింది ఆ రోజుల్లో, వీరు కూడా చాలా ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష రంగంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. సో వీళ్ళ స్థాయికి మన ఇండియా కూడా చాలా రోజుల నుంచి ఆర్యభట్ట, భాస్కర్ ఉపగ్రహాలను ప్రయోగించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా ప్రయోగించే స్థాయికి మన భారతదేశం చేరుకుంది. ఇది మనందరికీ చాలా గర్వకారణం అండి. అంటే ఇంత క్లిష్టమైన టెక్నాలజీని భారతీయులు తమ ఓన్గా, అంటే ఎవరి దగ్గర నుంచి ఇండి తీసుకోకుండా ఆ టెక్నాలజీని ఇక్కడనే తయారు చేసుకొని ఇంత స్థాయికి రావడం అనేది మన దేశం యొక్క గొప్ప విషయం ఈ రంగంలో. తర్వాత వచ్చేసి 1969లో ఈ అమెరికా రష్యా వాళ్ళ పోటీ బయలుదేరినప్పుడు చంద్రుడిని పరిశీలించాలని చెప్పేసి ఈ పోటీ చాలా తీవ్రస్థాయికి వెళ్ళిందండి. అంటే ఈ అంతరిక్ష రంగాన్ని గమనించేటటువంటి యుఎస్ఏ రష్యాలు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి వాటి మీద అంటే, కేవలం మానవుడి యొక్క అన్వేషణ ఆసక్తి కోసమే కాకుండా ఇవి కనుక్కున్న తర్వాత అక్కడ ఏమైనా మనకి మన భూమి మీద లభించినటువంటి మూలకాలు అక్కడ లభిస్తాయేమో, వాటిని భవిష్యత్తు అవసరాల కోసం వాడుకోవడం కోసం ఈ పోటీ ముందుకు వెళుతూ వస్తుంది వచ్చింది. ఆ పోటీలో మొట్టమొదటగా 69లో అమెరికా వారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని చంద్రుడి మీదకి ప్రయోగించడం, ఆయన దాని మీద కాలు మోపడం, అది చరిత్రలో గొప్ప విజయంగా, మానవుడు అంటే మానవుడు వేరే గ్రహం మీద కాలు పెట్టినటువంటి గొప్ప క్షణంగా మనం భావించుకోవచ్చు అండి. ఆ విధంగా ఈ అమెరికా రష్యాలు అంతరిక్ష రంగంలో చాలా ఫార్ అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ మిగతా దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఈ దేశాలు కూడా వాళ్ళను కొంత అనుకరించి కొంత నాలెడ్జ్ పెంపొందించుకొని ఈ కమ్యూనికేషన్ అవసరాలు తెచ్చుకుంటున్నాయి సార్.
1: తదుపరి అండి, ఇప్పుడు చంద్రగ్రహం మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ రోదసీయానంలో వచ్చినటువంటి విశేషమైన మార్పులు ఏంటి?
0: సో ఈ మార్పుల్లో సార్ గమనించే ముందు కొద్దిగా ఈ రోదసీ నౌకలు వాటి యొక్క రకాల గురించి కూడా కొద్దిగా చెప్పుకుంటే దానికి క్లారిటీ వస్తుందండి. ఈ గ్రహాన్ని ఉపగ్రహాన్ని పరిశీలించడానికి మామూలుగా రోదసీ నౌకలు ప్రయోగిస్తుంటారు, వీటిని ఫ్లై బై అంటుంటారండి. అంటే ఇది చాలా సులువుగా ఉంటుంది ఈ ప్రయోగం అంతా కూడా, అంటే తుపాకీని మనం ఎట్లయితే గుండును వదిలితే అది వెళ్ళి అక్కడ పడుతుందో అలాగే ఉంటుందన్నమాట. వాటిలో కూడా కొన్ని సైడ్గా వెళ్ళే వాటిని ఫ్లై బై అంటారు, పోయి ఢీకొనే వాటిని ఇంపాక్ట్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఇలా ఇవి కొన్ని సంవత్సరాల పాటు వాటిని గమనించి చివరికి అవే పడిపోయి నాశనం అయిపోతూ ఉండేయండి. ఇవి కాకుండా ఇంకా తర్వాత ఆర్బిటర్ అని చెప్పేసి కొన్ని తేలిక యంత్రాలని ఆ గ్రహం మీదకి దింపుతారు. ఆ యంత్రాలు ఏం చేస్తాయంటే ఆ గ్రహం మీద పరిశోధించి ఆ రాళ్లను, మట్టిని, వివరాలు సేకరించి వాటిని మనకు అక్కడి నుంచి ఫోటోలు తీసి కెమెరాస్ ద్వారా మనకి కంప్యూటర్స్కి పంపిస్తూ ఉండేయండి.
1: ఇటీవలే మనం మార్స్ మీద పాత్ ఫైండర్
0: రోవర్ని ప్రయోగించారు, అక్కడ ఉన్నటువంటి అన్ని ఫొటోస్ని, మట్టి నమూనాలని, వాటి ఇంపాక్ట్స్ మొత్తం మనకి భూమికి సమాచారం అంతా చేరవేస్తుందండి అది. సో ఈ రకంగా మనకి ఆ రకాలను పరిశీలించిన తర్వాత ఏ ఏ నౌకల్ని ప్రయోగించాలో మనం ఒక్కసారి గమనిస్తే, అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి సాంకేతిక విజయాల్లో పరిశీలిస్తే, 1959లో రష్యా వారు లూనా 1 అనేటువంటి ఫ్లై బై నౌకను ప్రయోగించారండి. ఇది చంద్రుడికి ఒక 600 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆ సమాచారాన్ని మొత్తాన్ని సేకరించింది. దాని తర్వాత అమెరికా వారు 62లో మార్నర్2 అనేదాన్ని శుక్రుడి మీదకి ప్రయోగించారు. అంటే మరొక గ్రహాన్ని, అంటే శుక్రుడి దగ్గరగా వెళ్ళినటువంటి మొట్టమొదటి తొలి రోదసీ నౌకగా మనం దీన్ని పరిగణించవచ్చండి. 64లో మార్నర్4ని కుజుడి మీదుగా ప్రయోగించారు. 1971లో మార్నర్9ని కుజుడి మీదకి ప్రయోగించారు. అదేవిధంగా 73లో మార్నర్10ని కూడా ఈ విధంగా ప్రయోగించారు. ఇట్లా అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ రోజు 1959-64 మధ్యలోనే ఈ అమెరికా రష్యాలు ప్రయోగించారు.
1: అంటే అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది అని, ఇప్పుడు మనం ఏదో ఒక బస్సులో ట్రావెల్ చేసినట్టుగానో లేకపోతే ఒక ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినట్టుగానో మనం మాట్లాడితే అసలు ఆ గ్రహం ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో, ఎంత సైజులో ఉందో, మళ్ళీ దానికి అక్కడికి తీసుకెళ్ళి దాని దగ్గరగా వెళ్ళి అవన్నీ చేయాలంటే ఇవన్నీ ఎలా సాధ్యపడుతుంది?
0: ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఇక్కడ ముందుగా ఉన్నటువంటి రాకెట్ సిస్టమ్ స్టేషన్స్లో కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని పరిశోధించి టెక్నాలజీ అంతా బిల్డప్ చేస్తారండి. ఆ రాకెట్ టెక్నాలజీని మనం సూక్ష్మస్థాయిలో మాట్లాడుకోవాలంటే అది మన ఆలోచనలకి పరిధికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాంట్లో ఉపయోగించే ప్రిన్సిపల్ సింపుల్గా ఉంటుంది, కానీ ఆ పనిచేసే తీరు, యంత్రాంగం అంతా కూడా చాలా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉంటుంది. సో ఇక్కడ అమెరికా వారు ఆ రోజుల్లో ప్రయోగించినటువంటి ఒక దాని గురించి మనం చెప్పుకుంటే, 1977లో వాయేజర్ అని చెప్పేసి ఒక నౌకను ప్రయోగించారండి. ఈ వాయేజర్ యొక్క లక్ష్యం ఏంటంటే, మామూలుగా ఇప్పటిదాకా ఉపయోగించినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా వాతావరణ పరిశోధనకి, సాంకేతిక విషయాలకి, టీవీ స్టేషన్స్ కోసం ఉపయోగించారు. కానీ దీన్ని సౌర కుటుంబం యొక్క పరిధిని దాటి ఎక్కడైనా వేరే ప్రాంతంలో

0: ఉన్నటువంటి గ్రహాలు, మన భూమి లాంటి గ్రహాల అన్వేషణ కోసం ప్రయోగించారు. ఇది ఇప్పటికి సౌర పరిధిని దాటి వేరే నక్షత్ర పరిధిలోకి ప్రవేశించడానికి జరుగుతుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 35 సంవత్సరాల పాటు అది ప్రయోగిస్తూ వెళ్తూనే ఉందన్నమాట. అది వాయేజర్, అంటే మొట్టమొదటిగా సౌర వ్యవస్థను దాటినటువంటి నౌకగా మనము ఈ వాయేజర్ 1 చెప్పుకోవచ్చు. దాని తర్వాత పయనీర్ 10 కూడా అదే విధంగా ప్రయోగించారు. ఈ రెండు నౌకలు సౌర వ్యవస్థ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వెళ్ళి మన భూమి లాంటి గ్రహాలను అన్వేషించే కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఆ నౌకల్లో మన భూమి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ పెట్టారండి. దాంట్లో అన్ని పర్టికల్స్ పెట్టారు. అంటే ఎవరైనా వేరే గ్రహాలలో మనుషులు ఉండుంటే దీని యొక్క సమాచారాన్ని కనుక సేకరిస్తే మన భూమి యొక్క సమాచారం వాళ్ళకి అర్థమయ్యేలాగా దాంట్లో అరేంజ్ చేసి
1: పంపించారు. మరి అంత దూరం వెళ్ళిపోయినటువంటి ఆ నౌక నుంచి మనకు సమాచారం ఎలా వస్తుంది?
0: ఆ సమాచారం అంతా కూడా కంప్యూటర్ మెయింటెనెన్స్ ద్వారా చేస్తూ ఉంటారండి. అవి అక్కడ వాటికి శక్తి ఎట్లా వస్తుందంటే అంతరిక్షంలో వచ్చినటువంటి తారాల నుంచి కాంతిని తీసుకొని అది శక్తిని తయారు చేసుకొని అది పనిచేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. ఆ ఆపరేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీస్ ద్వారా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు.
1: ఇప్పటికీ అవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్స్లో ఉండి
0: ఇప్పటికీ ఉన్నాయండి. ఇప్పటికీ ఉన్నాయి. అంత టెక్నాలజీని సాధించగలిగాడు మానవుడు.
1: చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఇవి అంత నిరంతరంగా ప్రయాణం చేస్తూ ఇంకా అవి భూమితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయంటే మన శాస్త్ర అభివృద్ధి ఎంతవరకు సాధించామో మనం చెప్పవచ్చు. అయితే మనకి మన భారతదేశంలో ముఖ్యంగా మన చంద్రయాన్ మనం కూడా ప్రయోగించగలిగాము, అలాగే నెక్స్ట్ చంద్రయాన్ 2 కూడా మనం ప్రయోగించబోతున్నాము. అలాగే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉంది, అంతర్జాతీయ గాలిలోనే ఒక స్పేస్ స్టేషన్ కట్టి అక్కడ అంతరిక్షంలో కట్టారు అని చెప్తారు. ఎలా నిలబడుతుంది ఏంటి అనేది కూడా ఒక సగటు శ్రోతకి అనుమానం వస్తుంది. అలాగే హబుల్ టెలిస్కోప్ అని ఒకటి ఉన్నది, అది కూడా హబుల్ టెలిస్కోప్ని అంతరిక్షంలో అమర్చారు అంటారు. అంతరిక్షంలో అమర్చడానికి అక్కడ పునాది ఎలా వేస్తారు, ఎలా కడతారు, ఏంటి అనేవి కూడా.
0: ఈ అంతరిక్షంలో మానవ విజయాల్లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి అండి. ఇది అంటే ఇంతకుముందు ఒక నౌకను ప్రయోగించి రాకెట్ను ప్రయోగించి ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెట్టడం, అవి కొంతకాలం పనిచేయడం, అవి కొంత పరిధి వరకు పనిచేసి పడిపోతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అలాంటివి పరిమితం ప్రయోజనాలకు మాత్రమే ప్రయోగించారు. తర్వాత ఏం చేశారంటే అంతరిక్షంలోనే మనం ఒక స్టేషన్ కనుక నిర్మించగలిగితే అక్కడికి వెళ్ళి యాత్రికులు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేస్తూ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంటూ అంతరిక్షాన్ని పరిశోధిస్తూ ఎంతో సమాచారం పంపడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మొట్టమొదట రష్యా వాళ్ళు సెల్యూత్ అని చెప్పేసి వాళ్ళ ఓన్గా ప్రయోగాలు చేసి అటువంటి స్టేషన్స్ ఏర్పాటు చేశారు. తర్వాత మిర్ అని చెప్పేసి ఒక అంతరిక్ష కేంద్రాన్ని వాళ్ళు ప్రయోగం చేశారు. అది 2001 దాకా పనిచేసింది. కానీ దీని యొక్క ఖర్చు చాలా కొన్ని బిలియన్ల డాలర్లు ఉండటం వల్ల ఒక దేశం దాన్ని భరించలేకపోవడం వల్ల అన్ని దేశాలు కలిసిటువంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంతకుముందే అమెరికా వారు కూడా స్కైలాబ్ అని చెప్పేసి మనందరికీ భారతదేశం కూడా పరిచయం ఉంటుంది, అది ఒక స్పేస్ స్టేషన్ అన్నమాట, అది కూలిపోయింది ఆ రోజుల్లో. సో ఈ విషయాలు గమనించిన తర్వాత అందరూ కలిసి ఆ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా యూరోపియన్ కంట్రీస్, కెనడా, జపాన్, అమెరికా, రష్యా అంతా కలిసి కూడా ఈ స్టేషన్ని నిర్మాణం చేశారండి. ఇది 2000 నవంబర్ 2 అక్కడికి ఫస్ట్ 3 వేమగాలు వెళ్ళగలిగారు. ఇది దాదాపుగా 290 అడుగుల పొడవు, 350 అడుగుల వెడల్పు, అంటే అట పెద్ద ఏరియాలో ఉంటుంది. దాని మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. అంటే సూర్యుడి నుంచి శక్తిని తీసుకుని అది అక్కడనే ఆపరేట్ చేసుకుంటూ పనిచేసుకుంటుంది. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా శూన్య వాతావరణం ఉండటం వల్ల ముందరనే వ్యోమగామానికి చాలా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు అక్కడికి. అంటే అక్కడ గాలి లేకపోవడం వల్ల మనిషి తేలుతూ ఉంటాడనమాట. దాని దగ్గర ఆహార పదార్థాలు, అక్కడ ఉన్నటువంటి వసతులు, చాలా క్లిష్టమైనటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈ యాత్రికులు చేస్తున్నారు. మొన్ననే మీకు గమనించుంటారు కొలంబియా అని చెప్పేసి ఒక ప్రయోగం జరిగింది, అది పడిపోయిందని చెప్పేసి. అందులో కల్పనా చావ్లా కూడా ఉన్నారు, ఇండియన్ ఆమె. వాళ్ళు వచ్చేటప్పుడు విజయవంతంగా పూర్తి చేశారు. వచ్చేటప్పుడు రివర్స్ వచ్చేటప్పుడు ఆ ప్రయోగము ఉన్నటువంటి ఆ కవచము వేడెక్కి అది పగిలిపోవడం వల్ల మొత్తం ప్రయాణికులంతా ప్రమాదానికి గురయ్యారు. ఇట్లా ఈ అంతరిక్ష నౌకాయానం అనేది చాలా సంక్లిష్ట కార్యక్రమంగా కొనసాగుతుంది. కానీ ఈ స్పేస్ స్టేషన్ మాత్రం చాలా విజయవంతంగా అక్కడ భూమి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తూ ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి సంబంధించి మనకి అందిస్తూ ఉందండి. దాని నుంచే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ని అభివృద్ధిలో సాంకేతికతను వాడుకోవడం జరుగుతుంది.
1: దాన్ని మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్
0: అని పిలుస్తారు.
1: మరి హబుల్ టెలిస్కోప్ కూడా అంతేనా?
0: ఈ హబుల్ టెలిస్కోప్ అలా కాదండి. హబుల్ టెలిస్కోప్ యొక్క పర్పస్ ఏంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలని, అంటే అవి కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి నక్షత్రాలని కూడా, వాటి యొక్క డిస్టెన్సు, వాటి యొక్క పరిధి, వైశాల్యాలు, అంతరిక్షంలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతము, వీటన్నిటి విషయాలని ఫోటోలు తీసి సహా, అంటే ఇంతకుముందు మనం కేవలం ఊహించి విజ్ఞానం నడుస్తూ ఉండేది. ఈ టెలిస్కోప్ అంటే విజన్, డైరెక్ట్ విజన్ అనమాట, అది చూసి చెప్పగలిగేది. సో అది అంటే మనిషి నమ్మడానికి అనుకూలమైనటువంటిది అనమాట. దాని ద్వారా అద్భుతమైనటువంటి నక్షత్ర

0: కూడా మనకి భూమికి సమాచారం అందుతూ ఉంది సార్. అది మానవుడి సాంకేతికతకు అద్భుతమైనటువంటి విజయంగా
1: ఇప్పుడు
0: పరిగణించుతున్నాం.
1: అది మరి అంతరిక్షంలో అలా కదలకుండా లేకపోతే ఎలా ఉండగలుగుతుంది?
0: అంతరిక్షంలో ఇది ఈ ఐఎస్ఎస్ కాన్సెప్టే అక్కడ పనిచేస్తుంది సార్. అది కూడా అంటే అది అంతరిక్షంలో తిరుగుతూ మొత్తం అంతరిక్షాన్ని గురిపెట్టి ఉంటుంది. ఇదేమో స్టేషన్ ఏమో కేవలం అందులో పరిశోధనలు చేసుకోవడానికి కోసం మాత్రమే పనికొచ్చే విధంగా ఇది ఉంటుంది. అది కెమెరాలు అమర్చి ఉంటాయి కాబట్టి దానికి టెలిస్కోప్ లాగా ఉంటుంది కాబట్టి లెన్సెస్ పెట్టి ఉంటారు కాబట్టి ఆ లెన్సెస్ ద్వారా అంతరిక్షంలో చూస్తూ ఉంటుంది అనమాట. అది దాని పని దానికోసం మాత్రమే పరిమితం చేశారు.
1: దాని తాలూకా ఇప్పుడు డేటా అంతా కూడా ఇక్కడ
0: అమెరికా వాళ్ళు సేకరించి దాన్ని విశ్లేషిస్తూ ఉంటారు సార్. పిక్చర్స్ రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని విశ్లేషించడం చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట.
1: తర్వాత ఇంకా భవిష్యత్తులో మన భారతదేశం కానీ లేకపోతే ప్రపంచ దేశాలు కానీ చేయబోయేటటువంటి ఇంకా అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలు ఎలా ఉంటాయి?
0: ఇందాక మీరు అన్నటువంటి పాయింట్ నేను గుర్తు చేస్తాను. మళ్ళీ చంద్రయాన్కి సంబంధించి మన భారతదేశము అత్యద్భుతమైన విజయాన్ని నమోదు చేసిందండి ఈ మధ్యకాలంలో ఈ చంద్రయాన్కి సంబంధించి. ఏంటంటే ఇంతకుముందు చంద్రుడి మీద అమెరికా వాళ్ళు దిగి కొన్ని ప్రయోగాలు చేసి మట్టి నమూనాలు సేకరించి చంద్రుడి గురించి పరిశోధించారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడైనా వేరే గ్రహం మీద మంచు నీరు ఉంటుందా అని చెప్పేసి అన్వేషణ బాగా జరుగుతుంది అన్ని దేశాల తరపు నుంచి. మన చంద్రయాన్ 1 నుంచి ఏం కనుక్కున్నారంటే చంద్రుడి మీద ఖచ్చితంగా మంచు బిలాలు ఉన్నాయని చెప్పేసి ఆధారాలతో సహా కనుక్కున్నారు సార్. ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు అజంప్షన్స్ మాత్రం ఉండే అంటే అమెరికా రష్యాను మించి మన వాళ్ళు చంద్రుడి మీద ఉన్నటువంటి ఆ మంచు బిలాన్ని కనుక్కోవడం జరిగింది. వాటికి సంబంధించి డేటా అంతా కూడా ఇప్పుడు అమెరికా వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు మన డేటాని. రేపు అది కన్ఫర్మ్ అయిన తర్వాత చంద్రుడి మీద స్థావరం ఏర్పాటు చేయడానికి కూడా అన్ని దేశాలు కలిసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చంద్రయాన్2 అని చెప్పేసి మన వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రుడి మీద మనిషి దిగాడు కానీ ఈసారి దిగబోయే మనిషి చేసే అన్వేషణ అదంతా కూడా ఈ మంచు పొరలు కనుక్కోవడం ఒకటి, రెండు చంద్రుడి మీద హైడ్రోజన్ మూలకం సంబంధించి హీలియం మూలకం సంబంధించి కొన్ని ఆధారాలు కనుగొన్నారు. ఇవి ఏమైనా ఇంధనంగా పనిచేస్తాయా అని చెప్పేసి దాన్ని ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఒక ప్రయోగం. నెక్స్ట్ చంద్రుని మీద ఒక ఆవాసాలు ఏర్పాటు చేసి ఇతర గ్రహాల మీదకి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా మన చంద్రయాన్2లో ఉంది సార్. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది అమెరికా వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆలోచించినటువంటి కార్యక్రమం చెప్పొచ్చు. ఇంకా మీరున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏం జరుగుతుందంటే మన భూమి లాంటి గ్రహము విశ్వంలో ఎక్కడైనా ఉందని చెప్పేసి అమెరికా వారు కెప్లర్ అని చెప్పేసి ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ కెప్లర్ ఏంటంటే అంతరిక్షంలోకి చూసేటటువంటి ఒక కను లాంటిది, అంటే హబుల్ టెలిస్కోప్ లాంటిదే కావచ్చు కానీ దీని పర్పస్ ఏంటంటే భూమి లాంటి గ్రహం కోసం అన్వేషణ. హబుల్ టెలిస్కోప్ జనరల్ అన్ని రకాల స్టార్స్ గురించి అన్వేషిస్తుంటుంది. ఈ కెప్లర్ ప్రయోగం ద్వారా మన వారు ఏం ఆశిస్తున్నారంటే మన వాళ్ళంటి వాతావరణ కండిషన్స్ మనలాంటివి ఎక్కడ ఏ తారామండలంలోనైనా కానీ ఏ పాలపుంతలో కానీ ఉన్నా కూడా ఇది కనుక్కోగల కెప్లర్ అనమాట. అంత సామర్థ్యం అది. ఇది ప్రతి అరగంటకి లక్ష నక్షత్రాలను గురించి రీసెర్చ్ చేసి ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను కూడా రీసెర్చ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి కెప్లర్ ప్రయోగం అనమాట. మరి దీని ద్వారా ఏం ఆశిస్తున్నారంటే భూమి లాంటి గ్రహం ఎక్కడైనా దొరికితే అక్కడేమైనా జీవం కనుక ఉండి ఉంటే ఆ జీవము మన జీవము మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాల కోసం భవిష్యత్తు తరాల వారు ఇది పునాదిగా వేసుకుని పనికొచ్చే అవకాశం ఉంటుంది సార్. సో ఇట్లా ఈ అంతరిక్ష యానంలో ప్రతి దేశం కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. వాటిని మానవుడికి ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఇది కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంది. అంటే అది కొంత పాక్షికంగా జరుగుతున్నట్టుగా మనం ప్రస్తుతానికి అంటే అంచనాలు మనం వేసుకోవచ్చు.
1: కాబట్టి మనిషి తన తాలూకా అకుంఠితమైనటువంటి ఈ దీక్షతో పట్టుదలతో విజ్ఞాన తృష్ణతో ఏదైనా సాధించవచ్చు. ఎంతైనా మనం అంతవరకు అంతకు ముందర మనం సాధించలేనటువంటిది ఇప్పుడు ఏదైనా మనం సాధించవచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్రయోగాల ద్వారా చాలా అర్థమవుతుందండి. ఒక లక్ష చెప్పారు కదా ఇప్పుడు కెప్లర్ అనేటటువంటిది
0: నక్షత్రాలను అబ్జర్వ్ చేయగలదు,
1: ఒక లక్ష నక్షత్రాలని ఏకకాలంలో అది అబ్జర్వ్ చేసి పంపించగలదు అంటే దాని సామర్థ్యం కెపాసిటీ ఎంత ఉన్నదో. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలని చూస్తామని చెప్పి మనం ఆశిద్దాం. ఇటువంటి అద్భుతమైన సమాచారాన్ని మాకు మా శ్రోతలకు అందించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. విజ్ఞాన ప్రపంచం కార్యక్రమం ద్వారా శ్రోతలకి ఇటువంటి అమూల్యమైనటువంటి సమాచారంతో తిరిగి వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం.
2: మీరింతవరకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రోదసి యానం గురించి శ్రీ ఓవి రవిశేఖర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ చిండూరు మహేష్. ఈ కార్యక్రమం పునఃప్రసారం చేయడం జరిగింది.
3: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వయస్సు మాది
1: బౌండరీలు దాటే మనస్సు మాది.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ముందుగా అలవైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన గీతం విందాం. సంగీతం ఎస్ థమన్.

వినబోయే పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడింది. సాహిత్యం కందికుండ, సంగీతం చక్రీ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Anchika Rana topped, while her father Praveen Rana secured third rank. And with that, it's back to you, Pramod.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi meets BJP's newly formed team at the party headquarters in Delhi. Party passes resolution regarding honour and protection of historic legacy of Vande Mataram. Centre notifies removal of 12-minute advertisement duration cap for television channels. India to host BRICS Sports Ministers meeting in Visakhapatnam in Andhra Pradesh today. British parliamentarians seek UN intervention to end bloodshed in POJK by Pakistani forces. Cargo ship with 24 crew members sinks in Bay of Bengal off Odisha coast. Indian Coast Guard and Navy launch rescue operation. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
3: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించిస్తున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణాభివృద్ధికి 45 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజండ్లా పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ధి చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించేవారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీరామ్జీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న వీబీజీరామ్జీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రిస్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ

0: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖనం విన్నారు. రచన అమరనారాయణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. బాగున్నామండి. నరేంద్ర నాయుడు గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? అన్నదమ్ముల అనుబంధం. ఓకే. పాట వస్తుందండి, వినిద్దాం మరి.
2: ధన్యవాదాలు మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాలు

0: సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హలో
7: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
7: సల్లా వెంకటేశ్వర మేడం, చేమకుర్తి నుంచి.
6: వెంకటేశ్వర గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
7: మేడం బంగారు కళ్ళు మేడం.
6: ఓకే, బంగారు కళ్ళు. అందులో ఏ పాట అండి?
7: చెక్కిల మీద చెంపుల మీద చిలకమ్మ అనే సాంగ్ మేడం.
6: పాట వస్తుందండి, మరి వినేద్దాం.
7: మన శ్రోతలు అందరి కోసం మేడం, పాలం పోలే గారు, సాల్మన్ గారు,
6: ఆకాశవాణి మిత్రులు అందరి కోసం పాట వస్తుంది. వెల్కమ్
7: అందరి కోసం. ఓకే, థ్యాంక్స్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
1: పుచ్చకాయలపల్లి మేడం, రామ్ గోపాల్ రెడ్డి.
0: రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పండి.
1: కక్షలో సాంగ్స్ కందిరి చెప్పారు మేడం.
0: సినిమా పేరు
1: కక్ష,
0: అందులో ఏ పాట?
1: కందిరీగతో చెప్పాను,
0: పాట వస్తుందండి.
1: ఓకే మేడం.

0: ఇల్లొకటి కట్టానురా, ఒళ్ళంత కళ్ళుగా నిన్నెదురు చూసానురా. అద్దయ్య
1: పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారులే, వద్దన్న కొద్ది ముద్దె.

0: ముఖం మీద కాటేసి పోతానులే. అడిగితే చెప్పుకో కదిరిగని కాటు వేసిందని బొగ్గ వాచిందని.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హలో. హలో.
4: నమస్తే.

0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రులూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు చెప్పండి.
1: అల్లుడు గారు సినిమాలో మగుమో నీ కనాలేవ అనే సాంగ్ వినిపించండి మేడం.
0: అల్లుడు గారి నుంచి వస్తుందండి, వినేద్దాం మరి.
1: థ్యాంక్స్ మేడం.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు
0: ఉదయం 9:30
1: ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
3: మార్కాపురం నుంచి మేడం, సుబ్బారావు.
2: చెప్పండి సుబ్బారావు గారు.
3: మంజునాథ చిత్రం నుంచి మేడం, మహాప్రాణ దీపం వస్తాం.
2: శ్రీ మంజునాథ. పాట వస్తుందండి.
3: ఓకే, థ్యాంక్ యూ మేడం.

మీకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచుతూ సాగుతున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా ప్రసారమవుతున్నాయి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
1: మార్కాపురం అండి.
0: పేరు?
1: రామకుమారి.
0: రామకుమారి గారు, చెప్పండి.
1: మేడం, స్వాతికిరణం సినిమా నుంచి ఆనతి నీర ప్రభు అని.
0: స్వాతికిరణం.
1: మేడం,
0: ఓకే.
1: ఈరోజు మనసులోని మనసు ధారావాహిక వేయలేదండి.
0: ఇవాళ స్పెషల్ డే, అంతరిక్ష దినోత్సవం ఉండడం వల్ల నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుందండి. తప్పకుండా వినండి.
1: కూడా రిపీటెడ్ సార్. మేడం, రిపీట్ ఎపిసోడ్ సార్.
0: ఇట్స్ ఓకే, నెక్స్ట్ కంపల్సరీగా కంటిన్యూ అవుతుంది.
1: ఓకే, థ్యాంక్ యూ. బాగుంది మేడం, అది విధానం అంతా చాలా చక్కగా ఉంది.
0: అవును,
1: చూస్తూ ఉంటాము.
0: అవునవును, తప్పకుండా నెక్స్ట్ వీక్ కంపల్సరీ వస్తుందండి. స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కొంచెం స్కిప్ అవుతుంటుంది. ఓకే, కాల్ చేస్తూ ఉండండి. అన్ని కార్యక్రమాలు వినండి, అతివల అభిప్రాయాలు కూడా పాల్గొనండి. స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, అన్ని వింటూ ఉండండి.
1: అలాగే మేడం.
0: ఓకే, స్వాతి కిరణం నుంచి ఆనతి నీయరా.
1: ఓకే, అవును.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.

0: govt.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం 101.5 FM. హలో హలో
3: హలో నమస్తే అమ్మా.
2: నమస్తే అండి. ఎక్కడి నుంచి? ఏసఐ గారు చెప్పండి. బాగున్నామండి. ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి ఏసఐ గారు?
3: పల్లెసీమ.
2: అందులో ఏ పాట? వస్తుంది పాట వినిద్దామండి. ధన్యవాదాలు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సాల్మన్ గారు.
4: చిరంజీవి
3: ముఠా మేస్త్రీనా?

0: అందులో ఏ పాట అండి?
1: ఎంత ఘాటు ప్రేమయో పాత చేయటం అనే పాట మేడం.
0: వస్తుంది అందరి కోసం.
1: పాటను కోరుతున్న వాళ్ళు ఆర్లగడ్డ, పోలయ్య, చిన్నప్ప, కేసిరెడ్డి, తలయంగా డ్రైవర్ బాబా, వీళ్ళందరి కోసం మేడం.
0: ఓకే.

0: హలో,
1: శుభోదయం.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: గుడ్ మార్నింగ్.
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: పుల్పాటి వెంకటేష్, మై మెర్కల్ కలిసి. మేడం, మీకు ఒక అభినందిస్తున్నాను. మేడం,
0: చెప్పండి.
1: మీరు ఎట్లా వచ్చిన వాళ్ళకి అట్లా లైవ్ తీసుకుంటాం, చాలా థ్యాంక్స్ మేడం. మీకు ప్రత్యేకంగా మార్కాపురం వారికి అభినందిస్తూ, అయితే ఈరోజు ఆదివారం కాబట్టి ఐఎం కావాలి సినిమాలో పాట ఉంది మేడం. ఈరోజు ఆదివారం అని ఉంటుంది. ఇంకోటి, మన ప్రేమకు వేళ అనేది ఎంతకుముందు పంపాలి మేడం పాట?
0: 1 వీక్, ఈ వారం అయిపోయిందంటే నెక్స్ట్ వీక్ లో పంపించేయాలండి.
1: కాదు, వాట్సాప్ 9:30 వస్తుంది నైట్ లో.
0: అవును, దానికే మెసేజ్ పెట్టేసేయండి.
1: కాదు, గంట ముందు అర్థం. మీకు 9:30.
0: అవును, వన్ డే ముందు నుంచి పెట్టండి సార్.
1: మండే ముందు, ఒక్కరోజు ముందు ప్రిపేర్ పోతారు. అవునా? అంత అంత అంత ఇది ఉంటాడు. మీరు చాలా గ్రేట్ మేడం. మీది
0: మాట్లాడుకున్నా
1: ఇంకా నాకు అర్థమవుతానే లేదు. మీరు చెప్పేది నాకు అర్థమవుతలేదు. ఏంటంటే, మీరు ఒకరోజు ముందని అంటే అర్థమవుతలేదు మేడం. ఎట్లా ఇప్పుడు మీకు ఎప్పుడెప్పుడు ఉంటాయి పాటలు? ఒకరోజు తప్పిస్తే ఒకరోజు మాట్లాడతాం.
0: ఫ్రైడేస్ నైటు 9:30 వస్తుందండి. ఓకే, వీక్లీ వన్స్. ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కావాలన్నారు?
1: న్యాయం కావాలి.
0: న్యాయం కావాలి.
1: అందులో పాట వచ్చేసి, ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం.
0: ఓకే,
1: ఈరోజు ఆదివారం అనే పాట.
0: ఓకే,
1: గడిపే వారం
0: పాట వస్తుందండి.
1: ప్రత్యేక అభినందనలు మేడం మీ స్టేషన్ వారికి అందరికి, ఆల్మోస్ట్.
0: ఓకే, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, మీరు ఇలాగే వింటూ ఉండండి.
1: అయితే ఒకరోజు ముందు అయితే వినాలి కదా మేడం, మీరు చెప్పింది ఇంకా నాకు క్లియర్ కట్ట.
0: ఓకే, మాకు ప్రోమోస్ వస్తుంటాయండి, తప్పకుండా. మీరు ఆ రోజు ఉదయం నుంచి మీరు కాల్ హైలైట్స్ చేస్తాం కదా, ఆ రోజు ఉదయమే పెట్టేసేయండి. 1 అవర్ ముందు పెట్టినా ఇబ్బంది లేదు. ఇట్స్ ఓకే. నైట్ 9:30.
1: 9:30 వస్తారు కానీ గంట ముందు అని అదే.
0: వన్ డే ముందు నుంచి మీరు మెసేజ్ పెట్టేసేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: అధికారము.
1: సర్టెన్లీ మేడం.
0: ఎంతైనా ఆడవారము.
1: ఆఫ్ కోర్స్ అది నాకు బాగా తెలుసు.
0: పెళ్ళాడే ప్రేమ భారము.
1: అలా అన్నారు ఎంత బాగుంది చెప్పండి.
0: అందాక మనకు దూరము.
1: అది మాత్రం కుదిరి సావుదే.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీ అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రోతలు కోరుకునే పాటకు వేళాయరా కార్యక్రమం ఫోన్ నెంబర్ మారింది.
0: సాంకేతిక కారణాల వల్ల పాత నెంబర్ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే సెల్ ఫోన్ నెంబర్కి మీకు ఇష్టమైన పాటల వివరాలు పంపగలరు.
1: మీరు పంపవలసిన మా ఫోన్ నెంబర్ 83 32 90 50 37.
0: ఫోన్ నెంబర్ మరోసారి 8332 90 50 37.
1: శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నాగమణి
0: నాగమణి గారు, కొంచెం రేడియోకి దూరంగా రండి దయచేసి.
1: ఆనందంలో నా పాట వేయండి మేడం.
0: ఆనందం.
1: ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారా?
0: పాట వస్తుందండి, వినేద్దాం.
1: ఓకే మేడం.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో తల్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా తర్లుబాడు మండలం చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా 6వ తరగతి విద్యార్థిని చెరుకుల లక్ష్మీ ప్రసన్న పిల్లి ఒకటి వచ్చిందని ఒక గేయాన్ని మీ ముందు ఆలపించబోతున్నారు.
4: పిల్లి ఒకటి వచ్చింది, ఉట్టిపైకి ఎగిరింది, కాపలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది, కుండ పగిలిపోయింది, పిల్లి పారిపోయింది, అందుకవ్వ ఏడ్చింది, బుల్లి పాప నవ్వింది.
3: మరి లక్ష్మీ ప్రసన్న పాడిన గేయం మీకు నచ్చిందా? ఆమెకు జేజలు పలుకుదామా? తరువాత 6వ తరగతి విద్యార్థిని పొట్లపాటి జెస్సీల నీకు నాకు అనే గేయంతో మీ ముందుకు వస్తుంది, విందామా?
5: అమ్మకేమో రంగుల చీర, నాకేమో చుక్కల గౌను, నాన్నకేమో మాటల ఫోన్, నాకేమో బొమ్మల టీవీ, అన్నకేమో మోటార్ బండి, నాకేమో చిన్ని సైకిల్, అక్కకేమో రవ్వల నెక్లెస్, నాకేమో వెండి గజ్జలు.
3: జెస్సీల పాడిన గేయం మీకు నచ్చిందా? మరి మనం ఆ అమ్మాయికి జైలు చెప్పేద్దామా? మరో 6వ తరగతి విద్యార్థిని చింతం అశ్విని అనగా అనగా అని చెప్పేసి మీ ముందుకు ఒక పద్యంతో వస్తుంది, వినండి. మరి
6: అనగనగా రాగమతి చెల్లు చుండు, తినగ తినగ వేమ తీయనుండు, సాధనములు పనులు సమకూరు ధరణ విశ్వదాభిరామ వినురు వేమ.
3: చింతం అశ్విని చెప్పిన పద్యం మీకు నచ్చిందా? మరి సో ఆ అమ్మాయికి మనం జైలు చెప్పేద్దాం. 6వ తరగతి విద్యార్థిని కె శ్రీనిధి వానలు వానలు అని చెప్పేసి ఒక గేయంతో మన ముందుకు వస్తుంది, ఆ అమ్మాయి గేయం విందామా? మరి
7: వానలు వానలు వానలు, పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుక్కులు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనుచు నిండుగా వేడుకలు, బెకబెకలాడే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు వానలు వానలు, పారే కొండ కోనలు.
3: వానలు వానలు అంటూ శ్రీనిధి మీకు మంచి పాట వినిపించింది.

0: ఆ అమ్మాయికి మనం జిజల్ చెప్పేద్దాం. ఆరవ తరగతి విద్యార్థిని ఉడుముల మధుప్రియ, రెండు జడల సీత అంటూ ఒక గేయాన్ని పట్టుకొచ్చింది మరి మన ముందుకి. ఆ అమ్మాయి పాట విందామా?
1: రెండు

0: నాకు జడలు రెండు.
1: రెండు అంకెతోటి ఏమొచ్చాయో అవన్నీ గేయం రూపంలో వినిపించింది మధుప్రియ మరి. సో ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దాం. గోగిరెడ్డి అర్చన బాతు నక్క అని చెప్పేసి ఒక కథ చెప్పడానికి మన ముందుకు వచ్చేసింది. విందాం మరి.
0: ఒకసారి ఒక బాతు తన పిల్లలతో సరస్సు వైపు వెళ్తోంది. బాతు పిల్లలు దారి వెంట సంతోషంగా అరుస్తూ తమ తల్లిని అనుసరిస్తూ వెళ్తున్నాయి. అకస్మాత్తుగా తల్లి బాతుకు దూరంగా ఒక నక్క కనిపించింది. తల్లి బాతు భయపడి అక్కడ ఒక నక్క ఉన్నందున తన పిల్లలను సరస్సు వద్దకు తొందరగా వెళ్ళమని అరిచింది. బాతు పిల్లలు సరస్సు వైపు వేగంగా వెళ్ళాయి. తల్లి బాతు ఏం చేయాలో ఆలోచించింది. తల్లి బాతు ఒక రెక్కను నేలపైన లాగుతూ ముందుకు వెనుకకు నడవడం ప్రారంభించింది. నక్క తల్లి బాతును చూడగానే సంతోషించింది. తను అనుకుంది, బాతు గాయపడినట్లుంది కాబట్టి నేను ఆమెను పట్టుకొని తినొచ్చు. అప్పుడు తను బాతు వైపు పరిగెత్తింది. తల్లి బాతు నక్కను సరస్సు నుండి దూరంగా నడిపిస్తూ పరిగెత్తింది. ఇప్పుడు బాతు పిల్లలు సురక్షితంగా ఉన్నాయి. అవి సరస్సును చేరుకున్నాయి. తల్లి బాతు ఆగి ఊపిరి పీల్చుకుంది. నక్క తన దగ్గరికి రాగానే వేగంగా రెక్కలు విప్పి ఎగిరిపోయింది. చివరికి తల్లి బాతు సరస్సు మధ్యలో దిగి బాతు పిల్లలను చేరింది. నక్క వాటిని చూస్తూ ఉండిపోయింది. నీతి, తల్లులందరూ ముందు తమ పిల్లలు కోసమే త్యాగం చేస్తారు.
1: గోగిరెడ్డి అర్చన తల్లులు పిల్లల్ని ఎలా రక్షిస్తారో చక్కటి కథ ద్వారా మన ముందుకు వచ్చి చెప్పింది కదా. ఆ అమ్మాయికి మనం ఏం చెప్దామా? ఆరవ తరగతి విద్యార్థిని ఆరికట్ల కవిత ఉండాలోయ్ ఉండాలోయ్ అని ఒక గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు వచ్చింది. సో విందామా మరి.
2: ఉండాలోయ్ ఉండాలి, మనిషికి గురువు, ఊరికి చెరువు, చేనుకు ఎరువు, ఉండాలోయ్ ఉండాలి, రైతుకు బండి, మనిషికి తిండి, గుడిలో హుండి, ఉండాలోయ్ ఉండాలి, రైతుకు బండి, మనిషికి తిండి, గుడిలో హుండి, ఉండాలోయ్ ఉండాలి, పెళ్ళికి మేళం, తలుపుకు గొల్లెం, పాటకు తాళం, ఉండాలోయ్ ఉండాలి, ఉపాధ్యాయుడికి దీక్ష, విద్యార్థికి స్వేచ్ఛ, దొంగకు శిక్ష, ఉండాలోయ్ ఉండాలి, పాపకు పలక, తాతకు పిలక, బావికి గిలక, ఉండాలోయ్ ఉండాలి, పాపకు అమ్మ, ఆటకు బొమ్మ, చెట్టుకు కొమ్మ, ఉండాలోయ్ ఉండాలి.
1: ఎవరికి ఏమి ఉండాలో ఆరికట్ల కవిత గేయం రూపంలో మనకు చక్కగా వినిపించింది. సో ఆ అమ్మాయికి జయజాలు చెప్పొద్దామా మరి. మరో ఆరవ తరగతి విద్యార్థిని నడింపల్లి చైతన్య ఆదివారం అంటూ వారాల గేయాన్ని వినిపించడానికి మన ముందుకు వచ్చేసింది. ఆ గేయాన్ని మనం విందామా మరి.
3: ఆదివారం నాడు అరటి మొలచింది, సోమవారం నాడు సుడివేసి పెరిగింది, మంగళవారం నాడు మా రాకకు తొడిగింది.

0: పండు ఇదిగో అందరికి పంచితిమి అరటి అత్తమ్మలు.
1: నడింపల్లి చైతన్య వారాల గేయాన్ని చక్కగా మనకు వినిపించింది కదా, ఆ అమ్మాయికి మనం జయజయ చెప్పేద్దామా? ఏడవ తరగతి విద్యార్థి పసల లోకేష్ విభక్తులు అని చెప్పేసి తెలుగు భాషకు సంబంధించినటువంటివి చెప్పడానికి మన ముందుకు వచ్చాడు. విభక్తులు విందామా మరి?
0: డుమువులు ప్రథమ విభక్తి, నిన్నులన్ కూచి గురించి ద్వితీయ విభక్తి, చైతన్యన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, వాలన్ కంటేన్ పట్టి పంచమ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, ఆదున్నన్న సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి.
1: లోకేష్ విభక్తుల గురించి మనకు చక్కగా వివరించాడు, బాగుంది కదా. సో లోకేష్ మనం జయజయ చెప్పేద్దామా? ఏడవ తరగతి విద్యార్థి గంటా లోకేష్ చదువు మీద ఒక పద్యం చెప్పడానికి మన ముందుకు వచ్చాడు. సో లోకేష్ పద్యాన్ని మనం చక్కగా విందామా?
2: చదువు

0: చదువు చదివేనేమి సరసుదగ్గును, చదువు మర్మమెదిగి చదివిన చదువురా విశ్వదాభిరామ విరునవేమ భావం ఓవేమ. మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాల. చదువు ఉన్నవాళ్ళే అన్నిటిని చక్కగా గ్రహించగలడు. అందుకే చదువు నిజమైన చదువురా.
1: లోకేషు చదువు యొక్క ప్రాధాన్యాన్ని మనకు వివరించాడు. చక్కగా చదువుకుందామా? అందరం జయజలు చెప్పేద్దాం. 7వ తరగతి విద్యార్థిని చింతం కవిత పొగరుబోతు కుక్క అనే కథతో మన ముందుకొచ్చింది. సో ఆ కథను విని మనం ఆనందిద్దామా?
2: ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. అది చాలా బలంగా ఎత్తుగా లావుగా ఉండేది. అది ఆకలైనప్పుడల్లా ఏదో ఒక జంతువు మీద పడి చంపి తినేది. దానిని చూసి జంతువులన్నీ భయపడిపోయేవి. దాంతో ఆ కుక్కకు బాగా టేకు పెరిగింది. ఒకసారి ఆ కుక్క, నేనేంది ఇంత చిన్న చిన్న వాటిని చంపడం ఏంది, చంపితే పులి సింహం ఏనుగు లాంటి వాటిని చంపాలి కానీ అనుకొనింది. ఒకరోజు దానికి చెరువు కాడ ఒక ఏనుగు కనపడింది. వెంటనే ఆ కుక్క ఆ ఏనుగుని చంపాలి అనుకొని గట్టిగా మురుగుతూ ఎగిరి దాని మీదకు దూకింది. కానీ ఏనుగు ఎక్కడా కుక్క ఎక్కడా, వెంటనే ఏనుగు దాన్ని లటుక్కున తొండంతో పట్టుకొనింది. ఒక గిరగిరా తిప్పి నేలకేసి ఒక ఏటు కొట్టింది. అంతే, ఆ పొగరబోతు కుక్క అక్కడికక్కడే తల పగిలి చచ్చిపోయింది.
1: చింతం కవిత చెప్పినటువంటి కథను మనం చక్కగా విని ఆనందించాం. మరి ఆ అమ్మాయికి మనం జయ చెప్పేద్దామా? 7వ తరగతి విద్యార్థినుడు కవలకుంట్ల ఝాన్సీ గడ్డం కీర్తి ఊగవే ఊగవే ఉయ్యాలా అంటూ ఒక మంచి చక్కటి గేయంతో మన ముందుకొచ్చారు. వారి పాట విందామా?

0: ఉయ్యాల.
1: సో మంచి ఉయ్యాలలో మనల్ని ఊగించారు వాళ్ళిద్దరు కలిసి. సో కీర్తికి జాన్సీకి మనం జయజయాలు చెప్పేద్దాం. మరో 7వ తరగతి విద్యార్థిని ఆరికట్ల కార్తీక గురుభక్తి మీద ఒక చక్కటి పద్యం చెప్పడానికి మన ముందుకు వచ్చింది. ఆ అమ్మాయి పద్యాన్ని విందామా మరి?
2: గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణము. ఈ పద్యానికి భావం గురువుల పట్ల భక్తి, పెద్దల పట్ల అపార నమ్మకం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, నేర్చుకున్న అంశాన్ని వల్లవేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం.
1: కార్తీక మంచి పద్యంతో చక్కటి సందేశం వినిపించింది కదా. చదువు యొక్క విలువను చెప్పుకుంటూ, గురువు యొక్క భక్తిని గురించి చెప్పుకుంటూ ఆ అమ్మాయికి మనం జయలు చెప్పేద్దాం మరి. 7వ తరగతి విద్యార్థినులు ఆరికట్ల కార్తీక, వజ్రాల లావణ్య, గోగిరెడ్డి జయశ్రీ ఒక చక్కటి గేయము జయము జయము భరతమాత అని పాడటానికి మన ముందుకు వచ్చారు. వారి పాటను విని మనం ఆనందిద్దామా.

భరతమాతను కీర్తిస్తూ కార్తీక, లావణ్య, జయశ్రీ చక్కటి గేయాన్ని ఆలపించారు. వారికి మనం జయజలు చెప్పేద్దాం. 7వ తరగతి విద్యార్థి

0: పొట్లపాటి ప్రిన్స్ బాబు నక్క కాకి కథని మనకు చాలా చక్కగా అందించాడు కదా. సో ఆయనకి మనం జైలు చెప్పేద్దాం. గోగిరెడ్డి జయశ్రీ ఒక పద్యాన్ని ఆలపించడానికి మన ముందుకు వచ్చేసింది. అమ్మాయి పద్యాన్ని మనం విందామా?
1: పరుల దిట్టనోరు పాప పంకిల మౌను పెద్దలను తింప శుద్ధి ఎగును నోటి మంచితనుము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఇతరులు నిందిస్తూ ఉండే నోటి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు.
0: గోగిరెడ్డి జయశ్రీ చక్కని సందేశం ఆ పద్యం ద్వారా మనకు తెలియజేసింది. ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దామా? మరి ఏడవ తరగతి విద్యార్థి పొట్లపాటి విజయ్ పరుగు పందెం అనే కథ చెప్పడానికి మన ముందుకు వచ్చాడు. విందామా కథను మరి?
2: కుందేలు తాబేలు పందెం వేసుకున్నాయి చెరువు నుండి కొండదాకా. పరిగెత్తే పందెం, కుందేలు చెంగు చెంగుమని ముందు ముందుకు పోయింది. దారిలో చల్లని చెట్టు నీడను చేరింది. కళ్ళు మూసి పడుకుంది, గాఢ నిద్రపోయింది. నిమ్మసమైన తాబేలు నిలవకుండా నడిచింది. కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది. ఇంకేముంది ఇంకేముంది, తాబేలు గెలిచింది.
0: పొట్టపాటి విజయ్ చెప్పిన పరుగు పందెం కథ మీకు నచ్చిందా? సో ఆ అబ్బాయికి మనం జయజయ చెప్దాం. 8వ తరగతి విద్యార్థిని పరిషపు రీనా గ్లోరీ ఒక చక్కటి హాస్య గేయం మన ముందుకు తీసుకొచ్చింది. వదినకు ఒకసారి అని చెప్పేసి ఆ హాస్య గేయాన్ని మనం విందామా?
3: వదినకు ఒకసారి బిందెకు బిగసారి, వదినకు ఒకసారి బిందెకు బిగసారి, బంగారు జడకుచల మా వదిన, ఆహా బంగారు జడకుచల మా వదిన. గోలెములున్నా కుడితిని చూసి, గోలెములున్నా కుడితిని చూసి, కాఫీ అన్నది మా వదిన, ఆహా తాగుతానంటది మా వదిన. వదినకు ఒకసారి బిందెకు బిగసారి, బంగారు జడకుచల మా వదిన, ఆహా బంగారు జడకుచల మా వదిన. గాలికి ఎగిరే దుమ్మును చూసి, గాలికి ఎగిరే దుమ్మును చూసి, పౌడరు అంటది మా వదిన, ఆహా ముఖానికంటది మా వదిన. వదినకు ఒకసారి బిందెకు బిగసారి, బంగారు జడకుచల మా వదిన, ఆహా బంగారు జడకుచల మా వదిన. బావిలో ఉన్న కప్పలు చూసి, బావిలో ఉన్న కప్పను చూసి, బోండాలంటది మా వదిన, ఆహా తింటానంటది మా వదిన. వదినకు ఒకసారి బిందెకు బిగసారి, బంగారు జడకుచల మా వదిన, ఆహా బంగారు జడకుచల మా వదిన.
0: రీనా గ్లోరీ చెప్పిన హాస్య గేయాన్ని మనం విన్నాం కదా. ఆ అమ్మాయికి మనం జయజలు చెప్దాం. 8వ తరగతి విద్యార్థిని గడ్డం గాయత్రి కవులు వారికి వచ్చినటువంటి బిరుదులు గురించి మనకు చెప్పబోతుంది. విందామా?
4: తెలుగు సాహిత్యంలోని ప్రముఖమైన కొందరు కవులు, వారి బిరుదులు తెలుసుకుందాం. నన్నయ్య గారి బిరుదులు ఆది కవి శబ్దశేషనుడు. తిక్కన గారి బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. ఎర్రన గారి బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు.

0: శ్రీనాథుల వారి బిరుదులు కవి సార్వభౌముడు, పోతన గారి బిరుదులు సహజ పాండిత్యుడు, పెద్దన గారి బిరుదులు ఆంధ్ర కవిత పితామహుడు, తెనాలి రామకృష్ణుల వారి బిరుదులు వికట కవి, వేమన గారి బిరుదులు ప్రజాకవి, అన్నమయ్య వారి బిరుదులు పద కవిత పితామహుడు.
1: కవుల యొక్క బిరుదులు తెలుసుకున్నారు కదా గాయత్రి చెప్పగా. సో ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దాం. 8వ తరగతి విద్యార్థి అక్కలి శివమణి ఏకపాత్రాభినయం చేయడానికి మన ముందుకు వచ్చారు. సో ఆ ఏకపాత్రాభినయాన్ని ఎలా అభినయిస్తాడో చూద్దామా.
2: నేను ముక్కోటి తెలుగు ప్రజల ముద్దుబిడ్డను, అల్లూరి సీతారామరాజును. నా తల్లి భారతమాత విదేశీయులకు బానిస, నా తల్లి హస్తాలకు సంఖ్యల్లా, భరించరాని బాధ దుర్భర వేదన రూదర్ఫోర్డ్. మేము పిరికి పందలమా, శరీరం తూట్లపరమై రక్తం ధారళంగా శ్రవిస్తుంటే వీపున పసిబిడ్డను ఎత్తుకొని హోరాహోరీగా పోరాడిన వీరనారి ఝాన్సీలక్ష్మి పుట్టిన దేశం ఇది. తల తెగిపడిన మొండెంతో పోరాడిన వీరభూమి ఇది. ఈ భూమిలో పండిన పంట తిని శౌర్యం అనువనువునా నింపుకొని వీర యోధులు పుట్టిన దేశం ఇది. ఇటువంటి తుది భారతీయుడు ఉన్నంత వరకు భారతదేశం స్వాతంత్ర దేశమే. మీకెందుకు కట్టాలి రాశిస్తూ ఎండనక వాననక కష్టించి పనిచేసిన రైతన్నలుండగా మీకెందుకు కట్టాలి రాశిస్తూ భారతీయులంతా ఒక్కటై మీ దేశం వారిని పట్టి నేల కేసి కాలరాసి కోత కోసి నుజ్జు నుజ్జు చేసేస్తారు. జాగ్రత్త రూదర్ఫోర్డ్. కాల్చరా కాల్చు, నువ్వు కాల్చే కాల్చులకు నా గుండెలోంచి వచ్చే ప్రతి రక్తపు బొట్టు నుంచి కోట్లాది కోట్ల సీతారామరాజుల కత్తి దెబ్బలు కాచుకో. ఇదేరా అల్లూరి సీతారామరాజు గుండె, ధైర్యం ఉంటే కాల్చు. అది అగ్నిపర్వతమై ఇప్పుడే బద్దలవబోతుంది, నిన్ను నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుంది. రూదర్ఫోర్డ్, అధర్మ యుద్ధానికి దిగి దొంగ దెబ్బతీస్తావా? మొగసిరి కలవాడివైతే ఎదిరించి యుద్ధం చేయాలి. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు. మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్య వధశక్తుల్ని గెలుస్తాను. భారతదేశం వర్ధిల్లాలి, బానిసత్వం నశించాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
1: అక్కలి శివమణి ఆవేశంతో చెప్పినటువంటి సీతారామరాజు పాత్రను విన్నారు కదా. ఆ అబ్బాయి అభినయానికి మనం జయజలు చెప్పేద్దాం. దొండపాటి అనంతలక్ష్మి చక్కటి సామెతలు వినిపించడానికి మన ముందుకు వచ్చింది. సో ఆ సామెతలు వినేద్దామా.
3: అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, అగ్నికి ఆజ్యం పోసినట్టు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, అందని పండ్లకు అరులు చాచినట్టు, అడవిలో కాచిన వెన్నెల అడిగిందే అమ్మైనా అన్నం పెట్టదు, అడిగేవారికి చెప్పేవారు లోకువ.
1: అనంతలక్ష్మి చెప్పిన చక్కటి సామెతలు విన్నారు కదా. ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దాం. ఫీబే ఇవాంజలిన్ మంచి సూక్తులు మనకు వినిపించడానికి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి సూక్తులు మరి విందామా.
4: చదువు అనేది ఒక గొప్ప ఆస్తి, దానిని ఎవరూ దొంగలించలేరు. మన విజయానికన్నా అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేం. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. జీవితాన్ని నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు అన్నది నీ సంతృప్తి పైన ఆధారపడి ఉంటుంది. ఎవడో నీ గురించి నీ వెనుక మాట్లాడే మాటల్లో ఉండదు మిత్రమా. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు.
1: ఫీబే చెప్పినటువంటి మంచి సూక్తుల్ని విన్నాం కదా. ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దాం. 8వ తరగతి విద్యార్థిని జి గాయత్రి చదువు మీద మంచి పద్యాలు, చక్కటి పద్యాలు మనకు వినిపించడానికి వచ్చింది. విందామా మరి.
0: అన్నదానము గొప్ప దానమే గాని అన్నంబు జాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రంబు జాములో పాతదగును, గృహదానమొకటి ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమిదానము కూడా మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏమి చిరిగిపోక, కూలిపోవక అన్యుల పాలుగాక, నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానమొకటి జగతి. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల.
1: విద్యపై చెప్పినటువంటి చక్కని పద్యాలు విన్నాం కదా. గాయత్రికి మనం జయజలు చెప్పేద్దామా. పరుషపోగు రీనా గ్లోరీ స్నేహం విలువ గురించి కొన్ని

0: మంచి ఆనిముత్యాలు లాంటి వాక్యాలు చెప్తుంది, వినండి మరి.
1: స్నేహం చేయడానికి వయసుతో సంబంధం లేదు, మంచి మనసుంటే చాలు. ఎంత పెద్ద కష్టమైన స్నేహం ముందు చిన్నదిగానే ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా మీ దగ్గరకు వచ్చి ప్రేమతో పలకరించేది స్నేహితుడు మాత్రమే. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజులు ఎప్పటికీ రావు. స్నేహం అంటే ఒకరు వచ్చాక ఒకరిని మర్చిపోవడం కాదు, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళని మర్చిపోకుండమే నిజమైన స్నేహం.
0: స్నేహం మీద మంచి మంచి వాక్యాలు మనకు రేణా గోడి వినిపించింది. ఆ అమ్మాయికి మనం జయలు చెప్పేద్దామా? 9వ తరగతి విద్యార్థిని చెరుకుల శ్రీదివ్య భువన విజయ కవుల గురించి చెప్దామని మన ముందుకు వచ్చేసింది, విందామా మరి.
2: అష్టదిగ్గజ కవులు పరిచయం. తెలుగు రాజవంశంలో కీర్తి పొందిన ప్రముఖులు విజయనగర రాజులు. సాహితీ సమరాంగన సార్వభౌముడు, ఆంధ్రభోజుడుగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్త మాల్యాద గ్రంథం రచించారు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను పోషించారు. వారి పండిత సభ భువన విజయం. అష్టదిగ్గజ కవులు వారి రచనలు తెలుసుకుందాం. మొదటివారు అలసాని పెద్దన, వీరి రచనలు మనుచరిత్ర. రెండవ వారు నంది తిమ్మన, వీరి రచనలు పారిజాతాపహరణం. మూడవ వారు దూర్జటి, వీరి రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం మరియు శ్రీకాళహస్తీశ్వర మహత్యం. నాలుగవ వారు యాదయ్య గారి మల్లన, వీరి రచనలు రాజశేఖర చరిత్ర. ఐదవ వారు అయలరాజ రామభద్రుడు, వీరి రచనలు రామాభ్యుదయం. ఆరవ వారు పింగళి సూరణ, వీరి రచనలు కళాపూర్ణోదయం. ఏడవ వారు రామరాజ భూషణుడు, వీరిని భట్టుమూర్తి అని కూడా పిలుస్తారు. వీరి రచనలు వసుచరిత్ర. ఎనిమిదవ వారు తెనాలి రామకృష్ణుడు, వీరి రచనలు పాండురంగ మహత్యం.
0: శ్రీదివ్య చెప్పినటువంటి అష్టదిగ్గజ కవుల గురించి, వారి రచనల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ అమ్మాయికి మనం జైలు చెప్పేద్దామా మరి. కోటపాటి కాశీశ్వరి నాన్న ప్రేమ అనే కవితను మనకు వినిపించడానికి వచ్చింది. సో ఆ అమ్మాయి కవితను విందామా.
3: అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే ప్రాణానికి ఓర్పు ఇచ్చి వ్యక్తిగా తీర్చిదిచ్చేవాడే నాన్న. ప్రతి విజయంలో వెనుక ఉంటూ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆసరించే శక్తి నాన్న. ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న. ఇంటి పట్టున ఉండలేడు, కడుపు నిండా భోజనం చేయలేడు, కంటి నిండా నిద్రపోలేడు. తన వారి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నాన్న. మంచి మార్గంలో నడిపించే వ్యక్తి నాన్న. రెక్కలు వచ్చినా రాకపోయినా ఆ రెక్కలకు బలం అందిస్తున్నది నాన్న ప్రేమ. తండ్రి అంటే ఒక బాధ్యత, తండ్రి అంటే కనిపించే దైవం.
0: నాన్న ప్రేమ మీద కోటపాటి కాశేశ్వరి విలువైనటువంటి కవిత మనకు వినిపించింది. ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దామా మరి. 9వ తరగతి విద్యార్థిని పసల శివకుమారి తేనెల తీటల మాటలతో అనేటటువంటి అద్భుతమైన గేయాన్ని నిర్మించడానికి మన ముందుకు వచ్చింది, విందామా మరి.

0: 9050 కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల రెండవ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పాఠక వేళాయిరా కార్యక్రమం కోసం ప్రతి సోమ శుక్రవారం 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. వాట్సప్ ద్వారా పాటలు కోరే శ్రోతలు ప్రతి సోమవారం శుక్రవారాల్లో 4 గంటలలోపు సినిమా పేరు వివరాలు వాట్సప్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ 8333

0: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: పాంచ్ బహుత్ బడే ఫైసలే లియే హై, పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ పాంచ్వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ పాంచ్వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఎక్ తక్, యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
0: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
1: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
0: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ CIAT 3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సిఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తారు.

0: చేస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
1: హమారి సురక్షా వ్యవస్థకే ఇతిహాసమే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ CRPF కే బునియాది ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశామే కై మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కల్యాణ్ ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
2: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ NTAను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. NEET UG 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేఖని కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖట్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయటంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
2: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్ట్రంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
3: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
0: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
2: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్ధంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగింది.

0: మార్చడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
1: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్, సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss, and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎన్ఆర్ఈడిసిఏపి మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
1: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు బావ మరదళ్ళు ఈ చిత్రానికి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి.

తెలువతో మీరు వినబోతున్న పాట నీ ప్రేమకై. ఈ చిత్రానికి చిత్ర రాజేష్ గానం చేశారు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపుర నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత రాజకోట రహస్యం ఈ చిత్రానికి పి సుశీల ఘంటసాల పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరి కోరికపై ఈ పాట.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరు కోరుతున్నారు సరిగమలు. ఈ చిత్రానికి చిత్ర కేజే యేసుదాస్ పాడిన పాఠం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తరువాత ఆరో ప్రయాణం. ఈ చిత్రానికి చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనుపమ బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు రఘునాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరి కొరకుపై ఈ పాట.

తరువాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, రిత్విక్, సాయి, వర్షిత్, పండు వీరు కోరుతున్నారు పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి. వీరు కోరుతున్నారు మురళీకృష్ణ ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. వీరి కోరికపై ఈ పాట.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు వీరు కోరుతున్నారు. సూరిగాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత భార్య భర్తలు ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట వినబోతున్నారు. గీత రచన శ్రీశ్రీ. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. కార్యక్రమంలో ముందుగా తెల్ల గులాబీలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మిస్ జానకి పాడిన గోపి గీతం విందాం. ఈ పాటని కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పాట.

తర్వాత ప్రేమలేఖలు చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట సాహిత్యం దాశరథి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారత్, వీరందరి కోరికపై పాట విందాం.

కల్పలత్త కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సూపర్ మ్యాన్ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఏలూరు శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ కోరికపై పాట.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం విందాం. చిత్రం గోరింటాకు. ఈ పాటని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరికపై పాట.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం సఖీ చిత్రానికి హరిహరన్ క్లింటన్ పాడిన వేటూరి గీతం కోరిన శ్రోతలు విజయవాడ నుంచి శ్యామల సుశీల శ్రీకృష్ణ వీరందరి కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత మెరుపు కళలు చిత్రానికి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన వేటూరు గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటని కోరిన శ్రోతలు గుంటూరు నుండి విమల ప్రకాష్ వీరి కోరికపై ఈ పాట.

0: తర్వాత
1: దాగుడు మూతలు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన అత్రేయ గీతం విందాం. ఈ పాటని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, బ్లెస్సీ, అయన్స్, సియోనా, ఆలియా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరి కోరికపై పాట విందాం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ట్యాక్సీ రాముడు చిత్రానికి ఘంటసాల పిసుశీల పాడిన పాట, గీతరచన మల్లాది. ఈ పాటని కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత సిరి సంపదలు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం విందాం. సంగీతం మాస్టర్ వేణు. పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరికపై ఈ పాట.

0: mundo canta.
1: తర్వాత గోల్కొండ అబ్బులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట సాహిత్యం వేటూరి. కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, పెరుక కొమరయ్య వీరందరి కోరికపై ఈ పాట.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. తర్వాత ఇద్దరు చిత్రానికి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన వేటూరి గీతం విందాం. విజయవాడ నుండి వశిష్ట సౌజన్య స్వరూపు వీరు కోరుతున్నారు ఈ పాటని.

కల్పలత కార్యక్రమంలో చివరిగా విందాం. ఇష్క్ చిత్రానికి అద్నాన్ సమీ నిత్యామీనన్ పాడిన కృష్ణ చైతన్య గీతం. కంకిపాడు శ్రోతలు నారాయణ భావన లక్ష్మి కోరికపై పాట.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866-2488-8812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం. గతవారం మేము ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన అయితే పంపించడం చాలామంది చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నది. అభిప్రాయాలు పంపించడం అయితే పంపించండి 0866284888 నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. ముందుగా మనకి పంపించారు చూద్దాం. వీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు సిబ్బందికి అతి త్వరలో వస్తున్న రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 17వ తేదీ సోమవారం సూక్తి సిద్ధలో శ్రీ అయాచితుల రంగారావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శివస్థుతి నాత్యాకలం వినితరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదారులకు చక్కటి సూచనలు సలహాలు అందించిన నిర్వాహకులకు మా ధన్యవాదాలు అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్మోహన్ రావు గారి వయలిన్ వాద్యం మా వీణుల విందు చేసింది. కార్యక్రమంలో నారాయణతే నమో నమో అనే కీర్తనలు మాకు నచ్చాయి, వారికి అభినందనలు అంటున్నారు. అలాగే కార్మికుల కార్యక్రమంలో దృష్టి లోపాలు కారణాలు చికిత్స గురించి డాక్టర్ పి అవినాష్ గారితో బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. ముఖ్యంగా కంటిలో వచ్చే వివిధ సమస్యలు, కంటి శుక్లాలు, రెటీనా, కార్నియా, నల్లగుడ్డు, వీటికి వచ్చే వివిధ సమస్యలకు నివారణ అందిస్తూ షుగర్ బీపీ అందులో అదుపులో ఉంచుకోవాలని, ఏదైనా కంటికి సమస్య రాగానే డాక్టర్ గారిని సంప్రదిస్తే నివారణ జరుగుతుందని, ఇటువంటి ఎన్నో విలువైన విషయాలు తెలియజేసిన డాక్టర్ గారికి పరిచయకర్తకి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే గయోపాఖ్యాన నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ శివారెడ్డి గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు మాకు నచ్చాయి అంటున్నారు. రాత్రి ప్రసారమైన 8 గంటలకు ప్రసారమైన కథ మారింది నాటిక విన్నాం, మంచి సందేశం అందజేసింది, పాల్గొన్న కళాకారులకు అభినందనలు అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా తెలియజేస్తున్నారు. ఇంకా వీరే రాస్తున్నారు. 18వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారు అందించిన సూక్తులు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి, వారికి నమస్కారాలు.

అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వరలక్ష్మీదేవి కీర్తనలు వినితరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనలో తల్లిదండ్రులను ఏ విధంగా బిడ్డలు చూసుకోవాలో శ్రీ శ్రావణ కుమార్ కథ ద్వారా మా ముందుంచిన శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారికి మా నమస్తే అంటున్నారు. అలాగే ఆరోగ్య సలహాలు శీర్షికన మూత్ర విసర్జనలో వివిధ సమస్యలు కారణాలు చికిత్స గురించి డాక్టర్ శ్రీ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం బాగుంది అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరుంధతి సర్కార్ గారి గానమ్మ వీణల విందు చేసింది, ముత్తుస్వామి కీర్తన మాకు నచ్చింది అంటున్నారు. అలాగే 19వ తేదీ బుధవారం ప్రసారమైన సూక్తి సుధ లో వివాహ వ్యవస్థ గురించి, పెళ్లిలో వివిధ సాంప్రదాయాలు గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ జీవి శ్రీనివాసులు గారికి నమస్తే అన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో అన్నవరం సత్యదేవుని సుప్రభాతం, అలాగే సత్యదేవుని గీతాలు విని భక్తి పారవశ్యం చెందామంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుంది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న మన కార్యక్రమాల గురించి సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ, ఉభయ కుశలోపరికి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తర్వాత మనకి పంపించారు అయితే వీరు సైనిక్పురి కాలనీ నుంచి రాశారు, కానీ వారు పాట అయితే కోరుకుంటున్నారు. ఇది మనకి ఉభయ కుశలపరి కార్యక్రమం అండి. మీరు మా కార్యక్రమాల మీద అభిప్రాయాలు తెలియచేయండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు యువలయ కార్యక్రమం హైలైట్గా ఉంటుంది. ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయాలు రాస్తుంటే మీరు చదవటం లేదు, ఎందుచేత వివరిస్తారా అంటున్నారు. మీరు ప్రసారం చేస్తున్న లలిత గేయాలు, జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి అంటున్నారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సిరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. అయితే తప్పకుండా రాయండి ఉత్తరాల ద్వారా, కల్పలతలో పాటలు కోరుకోండి. అలాగే ఉత్తరాల ద్వారా మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తప్పకుండా చదవటం జరుగుతుంది. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత సండే ఉభయ కుశలోపరిలో మా లెటర్ను చదవలేదండి, కారణం తెలియలేదు అంటున్నారు. అలాగే గత వీక్లో తరిగొప్పల మల్లన్న కవిని గురించి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి ప్రసంగం బాగుంది అంటున్నారు. సూక్తి సుధలో డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు తెలిపిన కార్యక్రమం బాగుంది అంటున్నారు. సూక్తి సుధలో డాక్టర్ కోగంటి వెంకట లక్ష్మీ నరసింహ అప్పలాచార్య గారు అత్యాస పనికిరాదని తెలిపిన తీరు వెరీ బెస్ట్ అని రాసి పంపించారు. శ్రీ పెద్ది సాంబశివరావు గారి పునఃప్రసార ప్రసంగాలు, పుస్తకాలు, మానవ నేస్తాలు వండర్ఫుల్. ప్రతిరోజు ప్రసారమయ్యే యువలయ ఎంతో ఉపయోగకరం. నిన్న ఉదయం పునఃప్రసారం చేసిన డాక్టర్ చివుకుల సుందర రామశర్మ గారి భాస్కర శతక పద్య విశ్లేషణం బాగుంది అంటున్నారు. ఇక డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారి నిర్వహణలో ప్రసారమవుతున్న సరస వినోదని సమస్యపూర్ణం చాలా చాలా బాగుంటుంది అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే మీరు సకాలంలో పంపించి ఉండకపోవచ్చు, మీరు గత వారం ఉభయ కుశలోపరికి తప్పకుండా రాసి పంపించండి. అందరి అభిప్రాయాలు మేము చదవటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా రాసి పంపిస్తున్నారు. 4:30కి హిందీ పాట విన్నాము 22వ తేదీన. అలాగే రాబోయే అతిథి కార్యక్రమానికి ప్రతిరోజు వాట్సాప్ చేసినా మా పేర్లు రావడం లేదు అంటున్నారు. పాట కోరాలంటే ఏ సమయంలో వాట్సాప్ చేయాలి, ఏ టైంలో పంపినవి మీరు చదువుతారు, కరెక్ట్ సమయం చెప్పండి ప్లీజ్ అంటున్నారు. రాబోయే అతిథి కార్యక్రమం చివరిలో అందరి శ్రోతలు పేర్లు చదివి ఏదో ఒక పాట వినిపించండి, కనీసం మేము కోరిన పాట రాకపోయినా పర్వాలేదు, మా పేర్లు వస్తే చాలు అంటున్నారు వీరు. అయితే మీరు కోరుకోండి, ఒకవేళ మీ పాటలు లేకపోతే ఇంకొకరి పాటలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది, పాటలు అయితే మాత్రం మీరు కోరుకోండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు సూక్తి సుధ సంస్కృత పాఠాలు వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు. సరస వినోదిని సమస్యపూర్ణం, యువలయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి, ధన్యవాదాలంటూ సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ

సభ్యులు తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనం చూద్దాం ఎవరు రాసి పంపించారు అంటే, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, కల్పలతలో మా లెటర్లు చదవడం లేదు. నేను 3 నెలల పైన అయితే లెటర్ రాసి ఇంతవరకు ఒకటి కూడా చదవలేదు అంటున్నారు. చదివిన వాళ్ళవి చదువుతున్నారు, వాట్సాప్ కూడా వాళ్ళే వస్తున్నారు, లెటర్లు కూడా వాళ్ళవే వస్తున్నాయి. దయచేసి మా లెటర్లు చదవండి అంటూ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి వారు రాసి పంపించారు. తప్పకుండానండి, మీరు రాయండి. ఒకవేళ మీరు కోరిన పాట అందుబాటులో లేకపోతే ఇంకొకరి పాటల్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మీరు అయినా తప్పకుండా రాయండి, కల్పలతకి వాట్సాప్ చేయండి రాబోయే అతిథి కోసం. మీరు కోరుకున్న పాటలు తప్పకుండా వేయటానికి ప్రయత్నం చేస్తా మీకు. ఆ తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ రాసి పంపించారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. గత ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు ఉదయం సూక్తి సుధ, దేశభక్తి గీతాలు, భక్తిరంజన భక్తి గీతాలు, ఉదయరేఖల కార్యక్రమాలు బాగుంటున్నాయి. ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి అంటున్నారు. అలాగే జీవనలహరి కార్యక్రమం, వనితావాణి, టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. సంస్కృత పాఠం, హిందీ పాఠం, జానపద గీతాలు, రంగస్థలి కార్యక్రమాలు, వ్యవసాయ ప్రసారాలు బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. ఈరోజు కల్పలత ఉత్తరాలు పాటలు బాగున్నాయి. రావోయ్ అతిథి వాట్సాప్ పాటలు నచ్చుతున్నాయి, కాకపోతే వినిపించిన వారు వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు వీరెవరంటే, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, నేను మురళి భట్టిపురోలు. విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి. ప్రతిరోజు సూక్తి సుధ భక్తిరంజనుల పాటలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. అలాగే రావయ్య అతిథి కార్యక్రమం బాగుంటుంది, నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలంటూ మధ్యలో మరో కార్యక్రమం పెట్టకండి అంటున్నారు. ఇంకా తర్వాత ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమం బాగుంది, చదివిన తీరు బాగుంది అంటున్నారు. 11 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు బాగున్నాయి అంటున్నారు. అలాగే ఆదివారంలో, గురువారం ఆదివారం భజన గీతాలు చాలా బాగుంటున్నాయి. భజన చేసేవారి ఊరి పేరు చెప్పటం లేదు, వారి ఊరు పేరు కూడా చెప్పండి అంటున్నారు. అలాగే వసంత మాసం కోయిలలకు ఇష్టం, పువ్వులోని మకరందం తుమ్మెదలకు ఇష్టం, తేనెలాంటి చిన్నపిల్లల పలుకులు తల్లికి ఇష్టం, పున్నమి చంద్రుని కాంతులు కలువలకి ఇష్టం, ఉభయ కుశలోపరి కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం అని రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మీరు వసంతం, పువ్వులు, కోయిలలు, తుమ్మెదలు తీసుకొచ్చారు, చాలా చాలా బాగుంది, చాలా బాగా రాసి పంపించారు. ఇక తర్వాత ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ నచ్చుతున్నాయంటూ రాసి పంపించారు వీరు. అలాగే సాయంత్రం 5:30 వినిపించే యువవాణి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వినిపించండి అంటూ కోరుతున్నారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయ కుశలోపరి చాలా బాగుంది, మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు, రానున్న రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి రేడియో స్టేషన్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అంటున్నారు. కల్పలత కార్యక్రమం, అలాగే నాటకాలు, పద్యాలు అన్నీ చాలా బాగుంటున్నాయి. వీరు ఏమంటున్నారంటే, నా విన్నపం ఏమిటంటే అంటూ రాస్తున్నారు. ఉదయం పూట ఇలాగే వందే మాత్రం వేస్తున్నారు, అలాగే రాత్రిపూట కూడా జనగణమన కూడా వేస్తారేమోనని ఆశ. అలాగే మామూలుగా రేడియోలో మేము కోరుకునే పాటలు టైం పెంచుతారేమోనని అభిప్రాయం. రాబోయే అతిథి కార్యక్రమానికి రేడియోలో పూర్వం అడిగితే మా సెల్ ఫోన్లో బ్లూటూత్ తెది మీరు పంపిస్తూ ఉంటారని కోరిక అంటున్నారు. అయితే ఇక్కడ ఏదో మాటలు కన్స్ట్రక్షన్ కుదరలేదేమో అని నాకు అనిపిస్తోంది. అయితే వీరి పేరు ఊరు అయితే మాత్రం ఏమీ లేదు. ఒకవేళ రాయండి మా కార్యక్రమాల మీద అభిప్రాయాలు తెలిస్తే మీరు వింటుంటే. ఇక తర్వాత చూద్దాం, ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూర్ణాలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కగా చదివి వినిపించారు. పూర్ణాలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు అంటారు.

పంపించారు మళ్ళీ మనకి రాజన సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ తర్వాత చూద్దాం. ఉదయరేఖలు కార్యక్రమంలో వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం నచ్చుతోంది అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత రవిత్రేణి, జస్విత, సులోచన రాసిపంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశల వారికి స్వాగతం అంటున్నారు. మీ కార్యక్రమాలన్నీ వింటాము, బాగుంటున్నాయి. కల్పలతలో మా పాట వేసినందుకు ధన్యవాదాలు అంటూ రాబోయే తేది టైం కొంచెం పెంచండి అంటూ రాసి పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఇక తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రాసి పంపించారు డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మైత్రిబాయి. వీరేమంటున్నారంటే 22వ తేదీ 3 గంటలకు టీన్ టైంలో హిందీ పాటలు విన్నాము, మాకు నచ్చాయి అంటూ రాసి పంపించారు. తర్వాత ఇంకెవరు రాశారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నిర్వాహకులకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, కల్పలత్త కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారం చేసి మాకు శ్రవణానందం కలిగించాయి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమంలో, 5:30 గంటలకండి యువవాణి కార్యక్రమంలో శ్రోతలు పోలింగ్ కార్యక్రమం ద్వారా శ్రోతలు కొన్న పాటలు ఫోన్ ఇన్ ప్రోగ్రామా మీరు అనేది, అక్కడైతే కొంచెం స్పెల్లింగ్ తప్పుపడింది, ఓకేనండి. శ్రోతలు కొన్న పాటలు ప్రసారం చేసి వినిపించండి, ధన్యవాదాలంటూ పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. వీరేమంటున్నారంటే 28వ తేదీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరు రామచంద్రరావు, లలిత కుమారి రాశారు. ఉభయ కుశలోపరికి స్వాగతం, నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. మన కేంద్రం నుండి ప్రసారం అందిన కార్యక్రమాలు బాగుంటున్నాయి. మంగళవారం ప్రసారమైన ఆలోచనలోచనం బాగుంది. బుధవారం నాటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్ వాదన అమోఘంగా ఉంది. రంజనీ రాగంలో కీర్తన మృదు మధురంగా ఉంది. అలాగే గురువారం నాడు డికే జయరామన్ గారి కంఠంలోని కీర్తనలు అన్నీ బాగున్నాయి అంటూ రాసి పంపించారు. అలాగే సహకళాకారుల పేర్లు చెబితే బాగుండేది అంటున్నారు. దేశభక్తి గీతాలు మధురంగా ఉంటున్నాయి, భక్తి రంజని వీణ విందుగా ఉంటుందని రాసి పంపించారు. శనివారం నాడు విష్ణు భట్ల సరస్వతి గారి గానం బాగుంది అంటున్నారు. కల్పలతలో మంచి పాటలు వేశారు అంటూ రాసి పంపించారు. అందరికీ వీరు ఏమంటున్నారంటే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాబోయే అతిథి కార్యక్రమం కూడా బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్గా ఉంటున్నాయి, కానీ మాకు మాత్రం ఏకచిత్ర గానంలో ఒకరోజు మెలోడీ సాంగ్స్, ఒకరోజు ఓల్డ్ సాంగ్స్ దయచేసి వినిపించండి. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమ్మాల దిన్నె విలేజ్ నుండి జలీల్ కోరుతున్నారు. ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు. మీరు ప్రసారం చేస్తున్న వినియోగదర్శిని కార్యక్రమం బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం నచ్చుతోంది అంటూ కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా రాసి పంపించారు. ఇక తర్వాత వారం రోజుల నుండి వివిధ భారతి రావడం లేదు, వేరే ఎఫ్ఎంలో నుండి వింటున్నాం, అలా ఎందుకు జరుగుతోంది, కారణం తప్పక తెలియజేయగలరని మనవి అంటూ రాసి పంపించారు. అడుగుతున్నారు జరుపుతులు పూచయ్య, తరాలపల్లి గ్రామం నుండి. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రాశారు. ఇక తర్వాత చూద్దాం, ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు నమస్తే అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే 20వ తేదీ గురువారం సూక్తి సుధలో మాతృదేవో భవ అనే సూక్తిని, ఆవు దూడ కథ బాగుంది, నిర్వహించిన వారికి ధన్యవాదాలు అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి మళ్ళీ మనకి రాసి పంపించారు. ఇక తర్వాత వీరెవరంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నా అభిప్రాయం ఏంటంటే ఉదయం జనగణమన వందే మాత్రం వేస్తున్నారు, అలాగే రాత్రి కట్టేసే ముందు రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు చెప్పిన తర్వాత జనగణమన వేస్తారేమోనని కోరిక. అలాగే బ్లూటూత్ ద్వారా రాబోయే అతిథికి పాటలు కోరుతుంటే వాట్సాప్ సందేశాల ద్వారా మాకు ఇదివరకు వచ్చేది, ఇప్పుడు రావటం లేదు, మా పాటల్లో వేయటం లేదు, కాబట్టి పాటలు ప్రతి వారివి కూడా వేస్తారేమో, పేర్లు చదువుతారని ఆశ అంటూ ఇరగవరం నుండి బాదంపూడి నరసింహమూర్తి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి, సత్యవతి కుటుంబ సభ్యులు

ఇల్లు రాసి పంపిస్తున్నారు, ప్రయత్నం చేద్దామండి, తర్వాత చూద్దాం. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి, శుభ మధ్యాహ్నం చెప్తున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు రాసి పంపించారు. పివై విజయశేఖర్ నంద్యాల నుండి రాశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మురళి భట్టిప్రోలు నుంచి మళ్ళీ రాసి పంపించారు, సీనియర్ శ్రోతలను పరిచయం చేయండి అంటూ రాశారు, ప్రయత్నం చేద్దాం. అలాగే ఉట్కూర్ నుంచి డి అరుణ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, హిందీ పాటలు బాగుంటున్నాయంటూ రాశారు. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహ్లే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ

0: అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింస కా అర్థ కేవలం ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింస కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా నా పహుంచాయే. అహింస కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్ఝీ జానీ చాహియే. హమారే అహింస కో గలత్ మత్ సమ్ఝో, అహింస ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా

0: రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరు గీతం, చిత్రం 4 స్తంభాలాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: తర్వాత విన్నాం కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం చిత్రం ఎవడు.

చిత్ర తరంగిణి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం పూలరంగడు.

ఫిలిం గీతాల్లో తర్వాత విందాం. జెంటిల్మెన్ చిత్రానికి షాహుల్ హమీద్ స్వర్ణలత బృందం పాడిన రాజశ్రీ గీతం. చిత్రం సంగీతం మియార్ రెహమాన్. చిత్రం జెంటిల్మెన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం.

మీగి ఒక్కలాగే తక్కనైనవి ఆడపిల్ల పూల తీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి ఆ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1,800 city is organized today. 5 million you join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో 15 తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8,537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావం

0: ప్రభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకొని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్లి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారీగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకొని ఇప్పుడు 2 లక్షల వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈ రోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర రహదారులు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో 1877 ఆగస్టు 23 తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928 మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందారు. 1946 మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1 తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20 తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి మాట్లాడుతూ,
2: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట్ర హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదు.

0: దని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం వింటారు.
7: బి అనురాధ గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: మనకి గృహ విజ్ఞానం అనేసరికి చాలా రకాలు వస్తాయి కదండి, ఆరోగ్యం గురించి కానివ్వండి, మనకి పరిశుభ్రత గురించి కానీ ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో గనక మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఏమంటున్నారంటే చిరుధాన్యాలని ఎక్కువ తీసుకోమని అంటున్నారు.
8: అవునండి.
7: చిరుధాన్యాలని అసలు ఎందుకు తీసుకోవాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి?
8: చిరుధాన్యాలు చెప్పే ముందు మీకు ముందుగా అసలు నేటి ఆధునిక జీవన శైలిలో వాటి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది ముందుగా నేను చెప్తాను. ఎక్కువగా మనం వరి, గోధుమ వంటి ఆహారం మీద ఆధారపడతాము. అలాగా ఆధారపడటం వలన మనకి, మన శరీరానికి కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అందుతాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం వలన మనం ఊబకాయానికి గురవుతూ ఉంటాం. పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కొంతమేరకు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి అందవలసినటువంటి పోషక విలువలు సరైనటువంటి పరిమాణంలో అందక కార్బోహైడ్రేట్స్ పర్సెంట్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరానికి కావలసినటువంటి అన్ని రకాలమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ధాన్యాలని మనం తీసుకోవాలి. ఒక్క వరి, గోధుమ మీద ఆధారపడకుండా పోషక విలువలు ఉన్న చిరుధాన్యాల మీద ఆధారపడినట్లయితే వచ్చేటువంటి పరిస్థితులని మనం తప్పించుకోవడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే వరి, గోధుమల కంటే కూడా చిరుధాన్యాలు 50 రెట్ల

0: ఖనిజ లవణాలు కానీ విటమిన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. విటమిన్సే కాకుండా దీంట్లో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని వీటిని ఔషధ గుణాల ఖజానా అని కూడా అంటారు. కనుక చిరుధాన్యాలను తీసుకోవాల్సిన సమయము మనకు ఎక్కువగా ఉంది. చిన్నవే అయినా కానీ అవి చేసేటువంటి మేలు చాలా గొప్పగా ఉంటుంది మన శరీరానికి. అన్ని రకాలైనటువంటి రంగుల్లో కనిపిస్తాయి, మల్టీ కలర్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం చూడటానికి కూడా ఆకర్షణీయంగా లేకపోయినా వాటి యొక్క మేలు గొప్పది. కనుక మనం తీసుకున్నటువంటి ఆహారంలో వాటి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది.
1: చిరుధాన్యాలు అంటే ఏంటండి?
0: చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, వీటిని చిరుధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. చిరుధాన్యాలు ఎక్కువ మన యొక్క ప్రాంతాల్లో తక్కువ వాడతారు, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడతారండి. కనుక మన ఆహారంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలను చేర్చినట్లయితే కొంతవరకు పోషక విలువలని మనం శరీరానికి అందించినట్లు అవుతాము. వచ్చేటువంటి జబ్బుల నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
1: మరి ఇందాక ఒక మాట అన్నారు, ఈ చిరుధాన్యాలు పోషకాల ఖజానా అని. అసలు పోషకాల ఖజానా అని మనం ఎందుకు అంటాము?
0: ఇంతకు ముందు చెప్పినట్లుగానే చిరుధాన్యాల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణాల్లో పోషకాలు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు వరి గోధుమలతో మనం పోల్చుకున్నట్లయితే వాటిలో 5 రెట్ల ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మీరు రాగులను తీసుకున్నారనుకోండి, మనకు బాగా తెలిసినటువంటివి, దానిలో కాల్షియం అనేవి 100 గ్రాములు తీసుకున్నట్లయితే రాగులు, దాంట్లో 344 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది ఒక గ్లాసు పాలతో సమానమైనటువంటిది. ఒక గ్లాసు పాలు కనుక మనం తీసుకున్నట్లయితే దానిలో 344 మిల్లీగ్రాముల కంటే కూడా తక్కువ ఉంటుంది. అదే రాగి జావ కానీ రాగులు కానీ మన ఆహారంగా తీసుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పేదవాడి పాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం పాలు తీసుకుంటున్నామంటే పాలలో కాల్షియం కోసమని తీసుకుంటూ ఉంటాం. అదే పాలు ఖరీదు ఎక్కువ కాబట్టి రాగులు కనుక మనం తీసుకున్నట్లయితే ఖరీదు తక్కువగా ఉంటుంది, చౌకగా లభిస్తుంది, ఎక్కువ పోషకాలు మన శరీరానికి అందుతూ ఉంటాయి. అలాగే 8% తీసుకున్నట్లయితే దానిలో 4% ఇనుము ఉంటుందండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎక్కువ మంది మన ఎదిగే పిల్లలకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు కానీ ఎక్కువ మందికి కూడా రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని నివారించాలి అంటే రాగుల్లో 4% ఉంటుంది. ఇది రక్తహీనత నివారిస్తుంది, అదేవిధంగా ఎముకల పుష్టికి కూడా బలంగా దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో 0.5% చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న తక్కువ కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలే ఉంటాయి. ఇవి మన గుండెకి చాలా మేలు చేస్తాయి, హానికరం చేసే ఉండవు కానీ మేలు చేసేవి మాత్రమే ఉంటాయి. అవే కాకుండా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేవి ఉంటాయి. వాటిలో లైసిన్ కానీ, థ్రియోనిన్ కానీ, మిథియోనిన్ కానీ ఇవి ఎక్కువ పర్సెంట్ ఉంటూ ఉంటాయి. రెండవది చూసుకున్నట్లయితే కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ ఇవన్నీ కూడా ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సజ్జల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత జొన్నలు కూడా ఖనిజ లవణాలు ఉంటాయి. ఎక్కువగా ఏముంటాయంటే సూక్ష్మ ఖనిజ లవణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇనుము కానీ, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ అనే బి వైటమిన్స్ ఎక్కువగా దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం 100 గ్రాములు తీసుకున్నాము అంటే దాంట్లో 15% పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా డైటరీ ఫైబర్ ఉంటుంది, అంటే మనకి శరీరానికి అరుగుదల కలిగించేటువంటి పీచు పదార్థం. అరగనటువంటిది కరగంద కూడా ఉంటుంది, కానీ వీటిల్లో మాత్రం అరిగేటువంటివి పీచు పదార్థం మన శరీరానికి ఎక్కువగా అవసరము. అది కూడా ఏంటి అంటే జీర్ణశక్తి కానీ, పిల్లల్లో మలబద్ధకం రాకుండా ఉండటానికి కూడా ఈ పీచు పదార్థం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే దాంట్లో 25% పీచు పదార్థం మన శరీరానికి ఆ రోజుకి కావలసినటువంటి పీచు పదార్థం అందుతుంది. అంతేకాకుండా ఇది తీసుకోవడం వల్ల క్యాన్సర్ కానీ, గుండె జబ్బుల నివారణ కానీ, తర్వాత ఊబకాయానికి కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
1: పీచు పదార్థం ఎక్కువగా
0: ఉండటం వల్ల అది కూడా జీర్ణము ఎక్కువగా అవుతుంటుంది. కనుక మనం తీసుకున్నటువంటి చిరుధాన్యాల్లో వరి కంటే, గోధుమ కంటే కూడా ఇవి తీసుకోవటం వలన ఫైబర్ ఎక్కువ ఉండటం వలన ఒకేసారి డైజెస్ట్ కాకుండా ఉంటుంది, నెమ్మదిగా అరుగుదల ఉంటుంది, జీర్ణశక్తి ఉంటుంది. దాని ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సమతుల్యంగా నియంత్రించుకోవడానికి కూడా అవకాశం.

0: ఉంటుంది. దాని వలన ప్రత్యేకంగా మధుమేహం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ 2 కానీ డయాబెటీస్ 1 కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీచు పదార్థము చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక వరి గోధుమ కంటే కూడా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే మన శరీరానికి మేలు జరుగుతూ ఉంటుందండి. కనుక ఇలాంటి పోషకాలన్నీ కూడా మన యొక్క చిరుధాన్యాల్లో ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా చిరుధాన్యాలని ఆహార పదార్థాలు చేర్చవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అందుకని వీటిని చిరుధాన్యాల పోషక నిలువలు అంటారు. అలాగే ఔషధ గుణాల ఖజానా కూడా అని అంటూ ఉంటారు. కొన్ని వ్యాధుల వారి నుండి తప్పించుకోవడానికి కానీ వ్యాధులు రాకుండా నియంత్రించుకోవడానికి కూడా ఈ చిరుధాన్యాలు అనేవి మనకు ఉపయోగపడతాయండి.
1: ప్రతిరోజు మనం ఈ చిరుధాన్యాలను తీసుకుంటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి?
0: చిరుధాన్యాలను తీసుకోకపోవటం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయో ముందు చెప్తాను. ఎందుకంటే వరి సంబంధిత ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఇంతకుముందు మీకు చెప్పినట్లు కార్బోహైడ్రేట్ శాతం పెరిగిపోయి ఊబకాయానికి గురవుతారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఆధునిక శైలిలో జంక్ ఫుడ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సులభంగా తయారవుతాయి, త్వరగా అయిపోతుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకోదు కనుక ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన ఒక క్యాలరీలు తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తప్ప మనకు కావాల్సినటువంటి పోషక విలువలు ఏవి కూడా మన శరీరానికి అందవు. అందకపోగా ఫ్యాట్ కంటెంట్ అంటే కొవ్వు శాతం పెరుగుతూ ఉంటుంది,
1: అందువల్ల ఊబకాయం
0: వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎదిగే పిల్లలకి శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోయి కార్బోహైడ్రేట్ పర్సెంట్ పెరిగిపోవడం వలన ఊబకాయం వస్తూ ఉంటుంది. ఒకసారి ఊబకాయం వచ్చింది అంటే దానివల్ల గుండె జబ్బులు వస్తాయి, దానివల్ల మధుమేహం వస్తుంది, దానివల్లనే బీపీ షుగర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊబకాయాన్ని మాత్రం ముందుగా కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయడానికి చిరుధాన్యాలను మన ఆహారంలో తీసుకోవాలి. ఇంతకు ముందుగా మీకు చెప్పినట్లుగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. అలా మెయింటైన్ చేసినప్పుడు ఎనర్జీ పర్సెంట్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి ఊబకాయం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు, వాడకూడనటువంటివి అంటే నాన్ పర్మిటెడ్ కలర్స్ వేస్తారు, దాని ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది, పర్మిటెడ్ ఆయిల్స్ వాడరు, దాని వలన క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక బయట మార్కెట్లో తప్పించేటువంటి ఇలాంటివి తీసుకోకుండా ఇంట్లోనే మంచి ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలు తీసుకుంటే ఈ పేగు క్యాన్సర్ కానీ, పేగు బూత కానీ, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఈ చిరుధాన్యాల్లో జింక్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ ఉంటే కనుక జుట్టు రాలిపోవటం కానీ, చర్మం తెల్లగా పాలిపోవటం కానీ, రక్తహీనత రాకుండా ఉండటానికి కానీ, థైరాయిడ్ అనేటువంటిది గ్లాండ్ పెద్దదవ్వకుండా నియంత్రించడానికి కానీ ఈ చిరుధాన్యాలు చాలా ఉపయోగపడతాయండి. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఎముకల పుష్టి కోసం ఖచ్చితంగా రాగులను ఏదో ఒక రూపంలో మనము ఆహారంలో చేర్చాలి. అంతేకాకుండా జొన్నలు, ఈ జొన్నల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ జీవన క్రియల రేటు తగ్గుతూ ఉంటుంది, మందగిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జొన్న తీసుకున్నట్లయితే మన శరీరానికి జీవన క్రియల రేటు మందగించకపోగా ఎప్పుడు కూడా కొంతవరకు యవ్వనంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి జొన్నలతో. ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్క ఆఫీసులో కానీ కాలేజెస్లో కానీ పిల్లలకి బాగా స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడి ప్రభావం లేకుండా మైగ్రేన్ కానీ, నిద్ర రాకుండా ఉండడం కానీ, తర్వాత యాక్నే వంటి సమస్యలు కానీ, చర్మ సంబంధితమైన రోగాలు కానీ ఇలాంటి రాకుండా ఉండటానికి ఈ రాగులు మంచి ఆహారంగా పనిచేస్తుంది. అలాగే మీరు కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ తీసుకున్నట్లయితే కొర్రల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువ కాబట్టి తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా మన శరీరంలో అవి నియంత్రిస్తూ ఉంటుంది. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి అంటే మనకి గుండె జబ్బులు రాయటం ఖాయం. కానీ అలాంటి పరిస్థితుల్లో మన రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకోకుండా ఉండడానికి, దాని కొవ్వు కరిగించుకొని జాగ్రత్తగా ఆ రక్తం కరెక్ట్గా సరఫరా అవ్వడానికి కానీ, ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగకుండా తరగకుండా నియంత్రించుకోవడానికి, మధుమేహం ఉండే వాళ్ళకి ఈ యొక్క కొర్రలు, సామలు, ఆరికలు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాగులు కానీ, జొన్నలు కానీ సపరేట్గా కాకుండా అన్నిటినీ కలిపి తీసుకున్నట్లయితే ఒక చిరుధాన్యాల్లో ఉన్నటువంటి పోషకాలు మరొక చిరుధాన్యాల్లో ఉండవు. సో అన్ని కలిపి తీసుకున్నట్లయితే అన్ని పోషకాలు మన శరీరానికి లభ్యమవుతూ ఉంటాయి. దాని ద్వారా ఎప్పటికీ కూడా కీళ్ళ సమస్యలు

0: మోకాళ్ళ సమస్యలు కానీ, ఈ నిద్రలేమి సమస్యలు కానీ రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలని మనమే మొలకెత్తి కూడా తీసుకోవచ్చు. అంటే ఒకరోజు మనం మూట కట్టి అది నానబెట్టి తీసుకున్నట్లయితే ఆ మొలకల్లో సప్లిమెంటేషన్ ఆఫ్ వైటమిన్స్, విటమిన్లు ఎక్కువగా విచ్చితి చెంది ఎక్కువ పోషకాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే చిరుధాన్యాలతో పాటుగా పెసలు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ ఇవి కూడా జనరల్గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వరి అన్నం మీద ఎక్కువ ఆధారపడకుండా, గోధుమలు కూడా ఎక్కువగా తీసుకోకుండా, అందుట్లో ఈ రోజుల్లో మైదా ఎక్కువ వాడుతున్నారు, ఆ మైదా కూడా ఎక్కువ వాడకుండా చిరుధాన్యాలను కనుక కొంచెం ఎక్కువగా మన ఆహారంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి కొంతవరకు నియంత్రించుకుంటుంది. దానిలో ముఖ్యమైనది ఏంటంటే హై బీపీ కానీ లో బీపీ కానీ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు.
1: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ చిరుధాన్యాలతో వంటకాలు అవి చేస్తూ ఉంటారు కదండి, అట్లా ఏ వంటకాలు చేయొచ్చు అంటారు?
0: చిరుధాన్యాలు అన్ని కలిపి వంట చేసే దానికంటే కూడా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందని చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ మీరు రాగులు తీసుకున్నట్లయితే పూర్వకాలంలో అందరూ కూడా సంకటి తినేవాళ్ళు, రాగి సంకటి, తర్వాత జొన్న రొట్టె తినేవాళ్ళు. అలాంటివి మళ్ళా పూర్వకాలం యొక్క పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితులకు మనం తెచ్చుకున్నట్లయితే
1: రాగి జావ కూడా తాగుతారు,
0: రాగి జావ తాగుతారు. రాగి జావ చేసుకునేటప్పుడు దానిలో మజ్జిగ కాకుండా కొంచెం పాలు కలిపి ఇచ్చినట్లయితే పిల్లలకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు రాగుల్లో కాల్షియం ఉంటుంది, పాలలో కాల్షియం ఉంటుంది, రోజుకి వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండటానికి పనిచేస్తుంది. అలాగే ఎదిగే పిల్లలు కాబట్టి ఎముకలు పటిష్టంగా ఉండి హైట్ పెరగడానికి కూడా ఇది పనికి వస్తుంది. సో రాగి జావ తాగొచ్చు, రాగి మాల్ట్ తీసుకోవచ్చు, తర్వాత రాగి సంకటి, రాగి లడ్డు. దీనిలో రాగి లడ్డులో కూడా ఏంటి అంటే బెల్లము వేసి చేసుకోవాలి, పంచదార వేయకూడదు. బెల్లము, నెయ్యి, రాగి పిండి కలిపి చేసుకుని రాగి లడ్డు కానీ పిల్లలకి పెడితే చాలా పటిష్టంగా ఉంటారు. అంతేకాకుండా ఆడపిల్లలకైతే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మెనస్ట్రల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది కొంతవరకు దోహదం చేస్తుందండి. అలాగే జొన్న పిండి తీసుకున్నట్లయితే జొన్న ఇడ్లీ వేసుకోవచ్చు, జొన్న దోశ వేసుకోవచ్చు, జొన్న లడ్డు చేసుకోవచ్చు, దాంతోనే కిచడీ కానీ, పలావ్ కానీ, బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా జొన్నలు రోటీ ఎప్పుడు కూడా రోజు సాయంత్రం పూట రోటీ తిన్నట్లయితే ఊబకాయ ఉండేవాళ్ళు ఎప్పటికీ లావవకుండా ఉండటానికి అదొక మంచిగా జొన్నలు అనేవి బాగా పనిచేస్తాయండి. అంతేకాకుండా సపోజ్ మీ కొర్రలు తీసుకున్నట్లయితే కొర్రలతో ఇప్పుడు కొర్ర లడ్డు కానీ, కొర్ర పాయసం కానీ చాలా బలవర్ధకమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంతేకాని కొర్ర బూరెలు కానీ, సజ్జ బూరెలు కానీ వీటితో తయారు చేసిన వంటకాలు పిల్లలకి పెట్టవచ్చు అండి, స్నాక్స్గా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా అరికలు, వరిగలు, సామలు ఇవన్నీ కూడా, అరిసెలు కూడా దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వంటకాలే కాకుండా అన్నీ కలిపి పిండి తయారు చేసుకున్నటువంటివి జొన్నలు, రాగులు, సజ్జలు
1: అంటే అన్ని రకాల పిండి సమానంగా తీసుకోవాలా?
0: తీసుకోకూడదండి, వాటికి రేషియో ప్రకారంగా 1:2 రేషియో. సపోజ్ గోధుమలు ఒక రేషియోలో తీసుకొని మిగతా అన్ని కూడా 50% అరకిలో గోధుమలు తీసుకొని ఇంకొక అరకిలో 100 గ్రాములు గనుక ఈ చిరుధాన్యాలన్నింటిని కలిపి మనం తీసుకొని పిండి పట్టించుకొని అదే డైట్గా మెయింటైన్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఈ ఊబకాయం ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఇది ఒక రోజుకి ఒక చపాతి, 2 చపాతీలు చేసి ఇచ్చినట్లయితే కంటిన్యూస్గా చేయటం వల్ల ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్లో ఖచ్చితంగా వాళ్ళ డైట్ మెయింటైన్ చేస్తే బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఆల్టర్నేట్గా జొన్న రొట్టె ఇవ్వాల్సి వస్తుంది. కనుక పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తినకుండా ఇప్పుడు రాగులతో కానీ జొన్నలతో కానీ అందరూ కూడా ఇప్పుడు కానీ చేస్తున్నారు.
1: కాబట్టి అనురాధ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చిరుధాన్యాల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, వంటల రూపంలో ఎలా వాడుకోవాలో కూడా చెప్పారు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిరుధాన్యాలనే వాడుకోవాలంటారు.
0: ఖచ్చితంగా చిరుధాన్యాలన్నీ మన రోజువారీ ఆహార పదార్థాల్లో ఉదయం గానీ, సాయంత్రం గానీ, మధ్యాహ్నం గానీ ఏదో ఒక రూపంలో రాగి దోశ వేసుకోవచ్చు. అలాగా పిల్లలకి పెట్టినట్లయితే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు మన ఆహారంలో చేర్చడం వల్ల ఊబకాయాన్ని కానీ, గుండె జబ్బులు కానీ, మధుమేహం కానీ ఇలాంటి వ్యాధులు రాకుండా, పిల్లలు కూడా రక్తహీనత రాకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చండి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.
2: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత.

0: శ్రీమతి బి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.
1: ముద్దు కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి? ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది మాటవండి,
1: కూల్ గా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు పొట్లకాయ గురించిన విశేషాలు వింటారు. పొట్లకాయను నీటి కూరగాయ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంతేకాదు ఈ పొట్లకాయ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక దీనిని ఇంగ్లీష్లో స్నేక్ గౌడ్ అని పిలుస్తారు. దీనికి కారణం ఇది చాలా పొడవుగా ఉండటమే. కొన్ని పొట్లకాయలు పొడవులో 5 అడుగుల వరకు పెరగవచ్చు. అందుకే దీనిని సాంప్రదాయ ఆస్ట్రేలియన్ సంగీత వాయిద్యం తయారు చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఇక పొట్లకాయ రుచి చూసినట్లయితే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ వంట చేసేటప్పుడు చేదు మాయమవుతుంది. దీనిలో చాలా చిన్న చిన్న పొట్లకాయలు కూడా మనకు కనపడతాయి. ఈ పొట్లకాయ అనేది మానవ ఆరోగ్యానికి అవసరమైనటువంటి పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. వీటిలో గణనీయమైన స్థాయిలో పీచు పదార్థాలు ఉంటే, తక్కువ స్థాయిలో క్యాలరీలు, అలాగే ప్రోటీన్లు అధిక స్థాయిలో ఉంటాయి. విటమిన్ల పరంగా చూసినట్లయితే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, పొటాషియం మరియు అయోడిన్ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే పొట్లకాయలో చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. వాంతులు, విరోచనాలతో కూడిన జ్వర నివారణకి పొట్లకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఎముక ఆరోగ్యానికి, దంత సంరక్షణకి ఇది చాలా మేలు చేస్తుంది. ఇక మలేరియా జ్వరంతో

0: బాధపడే రోగులకి దీని రసం మంచి మందుగా పనిచేస్తుంది. ఇది మూత్రపిండాలు మరియు మూత్రాశయం యొక్క సాధారణ పనితీరులో సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్లను కూడా తొలగిస్తుంది. ఇది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని అనేక ఆధునిక పరిశోధనలోనూ తేలింది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి పొట్లకాయ ఒక మంచి ఔషధం అనే చెప్పాలి. ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఈ పొట్లకాయని కనుక తీసుకుంటే చాలా మంచిది. పైగా దీనిలో క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పొట్లకాయ కూరను ఎక్కువగా తీసుకోవాలి. పొట్లకాయ నుండి తీసిన రసాన్ని రోజు 2 కప్పులు తాగినట్లయితే గుండె సమస్యలు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఇది బీపీని కూడా తగ్గిస్తుంది. గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాస వ్యవస్థ పనితీరుకి దోహదపడుతుంది. ఇక మరెందుకు ఆలస్యం? మార్కెట్లో విరివిగా దొరుకుతున్నటువంటి పొట్లకాయలను తెచ్చుకొని వాడేద్దామా మరి?
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: पड़ोसी देशों को आगाह किया कि वे अमरीकी आर्थिक प्रतिबंध अभियान में शामिल न हो। भारत और श्रीलंका के बीच क्रिकेट श्रृंखला का दूसरा और अंतिम टेस्ट मैच कोलंबो में जारी और हॉकी विश्व कप में आज भारतीय महिला टीम का मुकाबला ऑस्ट्रेलिया से। सेमीफाइनल की दौड़ में बने रहने के लिए भारत के लिए मैच जीतना जरूरी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ा केंद्र।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం. బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లులో శ్రీమేధా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వినబోతున్నారు. ఇప్పుడు మీరు శ్రీ అన్నమాచార్య సంకీర్తన వినబోతున్నారు. ఆలపించువారు 6వ తరగతి విద్యార్థిని సిహెచ్ లక్ష్మణ దివ్య.

ఇప్పుడు మీరు శ్రీ అన్నమాచార్య సంకీర్తన విన్నారు. తరువాత భగవద్గీత శ్లోకాలు వినబోతున్నారు. పాడుతున్న వారు 2వ తరగతి విద్యార్థిని వి హిమాని మరియు 6వ తరగతి విద్యార్థిని ఏ భవిష్య.

ఇప్పుడు మీరు భగవద్గీత శ్లోకాలు విన్నారు. తరువాత అంకెలతో గేయాన్ని వినబోతున్నారు. పాడుతున్న వారు 2వ తరగతి విద్యార్థిని బి. నాగపర్ణిక.

0: చిలకల్లేవు గిలకల్లేవు శూన్యా. ధన్యవాదాలు.
1: ఇప్పుడు మీరు అంకెల గేయాన్ని విన్నారు. తరువాత ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి స్కిట్ను విద్యార్థిని విద్యార్థి

0: విద్యార్థులు పూర్ణిమ, హప్స, వసంత్ కుమార్ మరియు రితేష్ కృష్ణసాయి చే వినబోతున్నారు.
1: అమ్మ బజార్కి వెళ్తున్నారు, ఏం తీసుకురమ్మంటా?
2: కేజీ బియ్యం, కేజీ చింతపండు, కేజీ చక్కెర తీసుకురా అమ్మ.
1: అంకుల్, ఒక కేజీ చక్కెర, ఒక కేజీ బియ్యం, ఒక కేజీ చింతపండు ఇవ్వరా?
3: ఉందమ్మా, ఇస్తాను. ఒరే రాము, పాపకు కావాల్సిన సరుకులు క్యారీ బ్యాగ్ లో వేసిచ్చే, ఇదిగో తీసుకో అమ్మా.
1: ఇదిగో అమ్మా, ఇంకేం తప్పంటావు?
2: ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ వడ, 4 కప్పుల టీ తీసుకురా అమ్మా.
1: సరే అమ్మా, ఎందులో తీసుకురావాలి?
2: షాప్ వాడిస్తాలే వెళ్ళు.
1: మా టీ ఎందులో తీసుకురావాలి?
2: అబ్బా, ఈ పిల్లకి ఏం తెలీదు, షాప్ వాడు ప్యాక్ చేసి ఇస్తాలే వెళ్ళు.
1: అంకుల్, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ వడ, 4 కప్పుల టీ ఇవ్వండి.
3: ఉందమ్మా, ఇస్తాను, ఇదిగో తీసుకో.
1: ఇదిగో అమ్మా, చికెనా చేపలా, ఎంతమ్మంటావు?
2: చికెన్ ఏమో నీకు ఇష్టం, చేపలేమో మీ నాన్నకి ఇష్టం. 2.5 కేజీ చొప్పున తీసుకురా. చెప్పడం మర్చిపోయాను, ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఒక కట్ట విస్తరాకులు, ఒక కట్ట గ్లాసులు, 2 పాల ప్యాకెట్లు, 10 లేస్ ప్యాకెట్లు తీసుకురా.
1: అంకుల్, ఒక 1/2 కేజీ చికెను చేపలు ఇవ్వండి.
3: ఉన్నమ్మా, ఇస్తాను, ఇదిగో తీసుకో.
1: ఇదిగో అమ్మా, ఒక కట్ట విస్తరాకులు, ఒక కట్ట గ్లాసులు, 10 లేస్ ప్యాకెట్లు, 2 పాల ప్యాకెట్లు ఇవ్వండి.
3: ఉన్నమ్మా, ఇస్తాను, ఇదిగో తీసుకో.
1: అబ్బా, అన్ని తీసుకొనొచ్చానో లేదో ఒకసారి చూసుకో.
2: అన్ని తెచ్చావులే గాని ఈ ప్లాస్టిక్ కవర్లు బయట పడేసుకునిరా.
1: ఇవన్నీ మనం ఒకరోజు వాడినవేనా అమ్మా?
2: అవునమ్మా, ఈ రోజు వాడినవే.
1: ఒక్క రోజుకి మన ఇంట్లోనే ఇన్ని ప్లాస్టిక్ బ్యాగులు వస్తే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం, ఓరి నాయనో, అంతా ప్లాస్టిక్ మాయం. ఇవన్నీ ఏమవ్వాలో ఏంటో?
4: నాలా అవుతాయి.
1: ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు?
4: నేను రాలేదు, నువ్వే రప్పించావు. రమ్మన్నా వచ్చాను, కనిపించడ్డేదా? భూతం, ప్లాస్టిక్ భూతం.
1: మామూలు భూతాలు దయ్యాలే, నానేమి చేయట్లేదు. నువ్వెంత జడిపిస్తున్నావు, 2 నిమ్మకాయల దిష్టి తీస్తే పోతుంది.
4: అసలు మామూలు భూతాలు దయ్యాలు లేవు కాబట్టి ఏమీ చెయ్యడ్డా. నేను మీరు సృష్టించిన భూతాన్ని, మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తిన్నప్పుడు నేను మిమ్మల్ని తినలేనా?
1: మేము నిన్ను తినమేంటి? నీకు మతుండే మాట్లాడుతున్నావా?
4: నాకు మతుంది. మీరే వివేకం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు, అందులో నేను కరిగిలేనా? వేడివేరే టీ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తాగావు, అందులో నేను లేనా? నీ కడుపులోకి పోలేనా? విస్తరాకులు, గ్లాసులు, లేస్ ప్యాకెట్లు అన్నీ తెచ్చి తిని మీ కడుపులో సాం ప్లాస్టిక్ నింపుకుంటున్నారు. మీరు పాడేసిన ప్లాస్టిక్ కవర్లు ఆవులు, మేకలు, బర్రెలు తిని అటు పాల ద్వారా, మాంసం ద్వారా, గుడ్ల ద్వారా మళ్ళీ మీకే చేరుతున్నాయి.
1: ఓ, అందుకే నా టేస్టీగా ఉంటుంది.
4: నీ పిండాకుడు, అలా ప్లాస్టిక్ పదార్థాలు తినడం వల్ల రకరకాల జబ్బులు, క్యాన్సర్ని కలగజేస్తాయి.
1: మా జబ్బుల కారణం నీవే అన్నమాట. అయితే నిన్ను పాతేస్తా.
4: నన్ను పాతేస్తే భూమిలో కడవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది.
1: అయితే నిన్ను కాల్చేస్తా.
4: నన్ను కాలిస్తే గాలిలోకి చేరి డయాక్సిన్ అనే విషవాయువుగా మారి నీ ఊపిరితిత్తుల్లోకి చేరి క్యాన్సర్ ని కలగజేస్తా.
1: నిన్ను నిన్ను గోదావరిలో కలిపేస్తా.
4: అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి జంతువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా వయా మ్యాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్నే చేరి కబలిస్తా.
1: ఏం చెయ్యాలి రా దేవుడా?
4: ఏం చెయ్యాలో కాదు, ఏం చెయ్యకూడదో తెలుసుకో.
1: అదేమిటి?
4: అదంతే, నీకు వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, ప్లాస్టిక్ కి దూరంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉంటూ రాబోయే తరాన్ని బ్రతికించు. ఈ అందమైన భూమి మీద జీవిస్తున్న సమస్త జీవరాశిని బ్రతికించు, ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది.
1: నా తప్పుకు క్షమించండి.
4: సరే, ఏం కావాలో కోరుకో.
1: మళ్ళీ నీవు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్లు జ్ఞానాన్ని ఇవ్వండి.
4: తదాస్తు, ఇదిగో తీసుకో.
1: ఇదేమిటి?
4: గుడ్డ సంచి. నేటి నుంచి నువ్వు మార్కెట్ కి వెళ్లేటప్పుడు దీన్ని తీసుకెళ్ళు. నీ స్నేహితులకు కూడా బహుమతిగా ఇస్తూ నీకు వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు.
1: ధన్యవాదాలు.

0: గురుజీ, సర్వే జనా సుఖినో భవంతు.
1: ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి స్కిట్ ను విన్నారు. తరువాత జానపద గేయం వినబోతున్నారు. ఆలపించువారు కె సత్యదీపిక, జి లౌక్య, పివిఎన్ సుజనాశ్రీ, సిహెచ్ రామాశ్రిత, సిహెచ్ లక్ష్మణ దివ్య మరియు ఏ భవిష్య.
2: ముచ్చటైన మన ఊరి కథ ఒకటి.

మోతి. భావం, నేను బలవంతుడను అని అందరితో పోట్లాడటం మంచిది కాదు. ఎందుచేతనంటే ఎంత బలవంతమైన పామైనా

0: స్వభావం పుట్టిన దేశం కంటే గొప్పదైన స్వర్గం లేదు. తల్లి భాష కంటే తీయనైన భాష మరొకటి లేదు. కన్న తల్లి కన్నా గొప్ప దైవం లేదు.
1: ఇప్పుడు మీరు శతక పద్యాలు విన్నారు. తరువాత 1వ తరగతి విద్యార్థిని వి దేవాంశీచే నీతి కథ వినబోతున్నారు.
2: కథ పేరు కష్టే ఫలి. రామాపురం అన్న గౌరీలో కృష్ణయ్య గోపయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఒక తోటని కొన్నారు.

0: అన్నారు. కృష్ణయ్యకు తోట పని ఏమీ రాదు. ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చుంటాడు. గోపయ్యకు తోట పని బాగా వచ్చు. పిచ్చి మొక్కలు పీకడం, మొక్కలకి నీళ్లు పోయడం, ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. ఈ ఏడు పంట బాగా పండింది. కాయలు పండ్లు అమ్మగా బోల్డన్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు పంచుకోవడంలో వాదన కూడా జరిగింది. నేను చచ్చేటట్లు రాత్రి పగలు చాకరీ చేశాను, అందుకే నాకే ఎక్కువ డబ్బులు కావాలి అని అన్నాడు గోపయ్య. నేను మంచి మనసుతో దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాను, అందుకే నాకే ఎక్కువ డబ్బులు కావాలి అని అన్నాడు కృష్ణయ్య. అలా వాళ్ళిద్దరు కొసేపు వాదన జరుపుకున్న తర్వాత గ్రామాధికారి దగ్గరికి వెళ్ళారు. ఆ గ్రామాధికారి వాళ్ళిద్దరి వాదనలు విని, మీద్దరికి ఒక చిన్న పని పెడతాను, ఈ రాత్రి ఆ పని పూర్తి చేసుకొని రేపొద్దున్నే రండి అని అన్నాడు అని వాళ్ళిద్దరికి చెరొక రెండు మూట్ల వడ్లు ఇచ్చి వాటిని దంచి బియ్యం చేసుకురమ్మన్నాడు. కృష్ణయ్య వడ్లను బియ్యంగా మార్చే బాధ్యత భగవంతునిపై వేసి ధ్యానం చేసుకొని పడుకున్నాడు. గోపయ్య మాత్రం రాత్రంతా నిద్రపోకుండా వడ్లను దంచి ఒక మూటనే బియ్యంగా మార్చగలిగాడు, రెండో మూటని దంచలేకపోయాడు. తర్వాత రోజు ఇద్దరు గ్రామర్కారి దగ్గరికి వెళ్ళారు. కృష్ణయ్య తన మూటని ఇప్పి చూడగానే ఒక్క బియ్యం గింజ కూడా లేదు. భగవంతుడు వడ్లను బియ్యంగా మార్చుతాడనుకున్న కృష్ణయ్య వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. గోపయ్య మూట నిప్పి చూడగానే ఒక మూట నిండా బియ్యమున్న, రెండో మూట నిండా వడ్లున్నాయి. చూసావయ్యా కృష్ణయ్యా, నువ్వు శ్రమ పడందే ఫలితం లేదు. నువ్వు పని చెయ్యకుండా దేవుణ్ణి నమ్ముకొని కూర్చున్నావు కానీ ఫలితం లేదు. ఇక నుంచైనా ఇద్దరు కలిసి కష్టపడి పనిచేసి డబ్బులు సమానంగా పంచుకొని సంతోషంగా ఉండండి అని అన్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే కష్టపడిందే ఫలితం దక్కదు.
1: ఇప్పుడు మీరు నీతి కథ విన్నారు. తరువాత సెల్ ఫోన్ వాడక నియంత్రణ గురించి 5వ తరగతి విద్యార్థి ఆర్ వసంత్ కుమార్ చేత వినబోతున్నారు.
2: మిత్రులారా, ఆధునిక సాంకేతిక విప్లవంలో భాగంగా సెల్ ఫోన్ మన జీవితంలోకి రావడం సుపరిణామం. సాంకేతిక విజ్ఞానం అనేది లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి, కానీ సమాజ వినాశనానికి దారితీయకూడదు. ఈరోజు సెల్ ఫోన్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా యువత సెల్ ఫోన్ మాయాజాలంలో పడి తమ సమయం ఎంతో వృధా చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమకంటూ ఒక కొత్త కళలోకాన్ని నిర్మించుకొని తమ బంధువులు, స్నేహితులు, చివరికి కుటుంబ సభ్యులను కూడా పట్టించుకొని తీరుకలేక ఆన్లైన్లో జీవిస్తున్నారు. సమాజంలో ఎక్కడైనా ఏ వస్తువులైనా మంచి చెడు రెండూ ఉండవచ్చు. మంచిని గ్రహించి జీవితాన్ని మహోన్నతంగా మలుచుకునేవారు కొందరు లేకపోలేదు. సెల్ ఫోన్ చక్కా మార్గంలో వినియోగించకుండా సాంఘిక నేరాలకు పాల్పడేవారు కూడా లేకపోలేదు. సెల్ ఫోన్ వాడకం పెరగడం వలన వేలాది లక్షల సంఖ్యలో సెల్ టవర్లు పెరిగి పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. సెల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే వాడుకుందాం. కళ్ళు, మెదడు, నరాలకు సంబంధించిన రోగాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత వరకు కొందరినైనా మార్చుదాం.
1: ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడక నియంత్రణ గురించి విన్నారు. తరువాత మనసే దైవ మందిరం కథలు వినబోతున్నారు. చెప్తున్నవారు 7వ తరగతి విద్యార్థిని జి లౌక్య.
3: కాశీనగరంలో చండీదాస్ అనే ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. తను చెప్పులు కుట్టుకుంటూ వచ్చిన డబ్బుతో తన భార్య పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. తను గొప్ప దైవ భక్తుడు. తనకి పండితులన్నా సాధువులన్నా చాలా గౌరవం. ఒకరోజు తను చెప్పులు కుట్టుకుంటూ ఉండగా తన దగ్గరికి ఒక పండితుడు వస్తాడు. దాసు దాసు, నా కాలు చెప్పు తెగిపోయింది, కొంచెం ఇది తొందరగా కుట్టియవా. గ్రహణకాలం పూర్తయ్యేలోపే గంగానదికి వెళ్ళి స్నానం చేసి రావాలి అంటాడు. దాసు చెప్పు కుడుతుండగా పండితుడు, దాసు నేను 2 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ గంగానదికి వచ్చాను. నువ్వు గంగానదికి ఇంత దగ్గరలో ఉన్నావు కదా, మరి గంగానది స్నానానికి వెళ్ళవేం అంటాడు. దాసు, బాబు నేను పేదవాణ్ణి,

0: నేను గంగానదికి వెళ్తే నా భార్య పిల్లలను ఎవరు చూసుకుంటారు అని అంటాడు. పండితుడు, నువ్వు పల్లెటూరి వాడివి, నీకు మంచి చెడ్లు పాపం పుణ్యం ఏమీ తెలియవు అంటాడు. దాసు ఏమీ మాట్లాడకుండా చెప్పుకుట్టి పండితుడికి ఇస్తాడు. పండితుడు 2 రూపాయలు ఇస్తుండగా దాసు, బాబు నేను మీలాంటి వారి దగ్గర డబ్బు తీసుకోను, దీనికి బదులు నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టరు అని తన సంచిలో నుంచి 2 గంధపు చెక్కలను తీసి పండితుడికి ఇస్తాడు. ఇది గంగామాతకి ఇవ్వండి, కానీ ఒక్క షరత్తు, గంగామాత చేయి పైకెత్తినప్పుడే ఇవ్వండి, అంతేగాని నదిలో విసిరేయొద్దు అంటాడు. పండితుడు, వీడి ఒట్టి మూర్ఖుడు, వీడితో మనం పెట్టుకుంటే గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు అనుకుని గంధపు చెక్కలను తీసుకుని గంగానదికి వెళ్తాడు. గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేద్దామనుకుంటాడు, కానీ అప్పుడు దాసు ఇచ్చిన గంధపు చెక్కలు అతని మాటలు గుర్తొస్తాయి. గంగామాత, దాసు నీకు ఈ గంధపు చెక్కలను ఇవ్వమన్నాడు అని అంటాడు. ఆశ్చర్యంగా గంగామాత 2 చేతుల్ని పైకెత్తి ఒక చేత్తో గంధపు చెక్కలను తీసుకుంటూ ఇంకో చేత్తో బంగారు కంకణాన్ని ఇస్తుంది. ఇది దాసుకివ్వు, ఒక మాట, నేను దాసు గంధపు చెక్కలను తీసుకున్నానని చెప్పు అని అంటుంది. ఆ బంగారు కంకణం చూసిన పండితుడికి దురాశ అసూయ కలిగి నేరుగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ బంగారు కంకణం చూసిన తన భార్యకి, అది నిజమైన బంగారంతో తయారు చేసింది, దీనికి రత్నాలు వజ్రాలు కూడా ఉన్నాయి, దీన్ని అమ్ముకుంటే మనకి బోల్డంత డబ్బు వస్తుంది అంటుంది. కానీ అప్పుడు పండితుడు, దీన్ని కొనుక్కునే వాళ్ళు మన ఊర్లో ఎవరున్నారు అంటాడు. తన భార్య, మన రాజుగారున్నారు అని అంటుంది. ఆ పండితుడు ఆ కంకణాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారు ఆ కంకణాన్ని చూసి చాలా ఆనందిస్తాడు, దానికి 2000 రూపాయలు కూడా ఇస్తాడు. ఆ కంకణాన్ని రాణికి ఇస్తాడు. ఆ కంకణం చూసిన వాళ్ళంతా, ఆ కంకణం చాలా బాగుంది, కానీ 2 చేతికి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అన్నారు. రాజు తన భటుణ్ణి పంపించి పండితుడిని పిలిపించాడు. నువ్వు 2వ కంకణం కూడా తీసుకునిరా, లేదంటే నీకు జైలు శిక్ష వేయిస్తాను అంటాడు. పండితుడు, ఇప్పుడు మనం 2వ కంకణం ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని జరిగిన నిజమంతా చెప్పేస్తాడు. కానీ రాజు, నువ్వు ఎన్ని కథలైనా చెప్పు, నేను మాత్రం వినను, నువ్వు 2వ కంకణం తెస్తేనే, లేదంటే నీకు జైలు శిక్ష వేయిస్తాను అంటాడు. పండితుడు ఏడుస్తూ దాసు దగ్గరికి వెళ్ళి తను చేసిన దుర్మార్గపు పని అంతా చెప్తాడు. దాసు, నువ్వే నన్ను రక్షించాలి, గంగామాతను అడిగి 2వ కంకణం కూడా తీసుకుని రావా, ఈ సొమ్మంతా నువ్వే తీసుకో, రాజుగారు ఇచ్చేది కూడా నువ్వే తీసుకో అంటాడు. దాసు, బాబు నాకు ఆ ధనం అక్కర్లేదు, నాకు దురాశ లేదు, నేను కష్టపడేదానికి రోజు ఆ దేవుడు నాకు ఫలితం ఇస్తూనే ఉన్నాడు, నేను గంగామాత దగ్గరికి వెళ్ళలేను, నాకు సమయం లేదు అంటాడు. పండితుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, దాసు నువ్వే నాకు సహాయం చెయ్యాలి, నేను జైలుకి వెళ్తే నా భార్య బెంగ పెట్టుకుని చనిపోతుంది, నువ్వే మా ఇద్దరిని రక్షించాలి అంటాడు. నేను మీకు సహాయం చేస్తాను అని పక్కనే ఉన్న చర్మం తడుపుకునే నీళ్ళ తొట్టి పైన ఒక గుడ్డను కప్పి, గంగామాత నా ప్రార్థనను ఆలకించు, ఈ పండితుడిపై జాలి చూపించు అంటాడు అని ఆ నీళ్ళ తొట్టి పైన గుడ్డను తీస్తాడు. దానిలో మెరుస్తూ 2వ కంకణం ఉంటుంది, అది అచ్చం ముందున్న కంకణంలానే ఉంటుంది. ఆ కంకణం తీసి పండితుడికి ఇస్తాడు. ఈ కంకణాన్ని రాజుగారికి ఇవ్వండి అంటాడు. పండితుడు దాసు కాళ్ళ పైన పడి, దాసు నన్ను క్షమించు అంటాడు. ఈ కథలోని నీతేమిటంటే, మనసే దైవ మందిరం, మనసులో దైవ చింతన ఉంటే ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
1: ఇప్పుడు మీరు మనసే దైవ మందిరం కథను విన్నారు. కార్యక్రమంలో శ్రీబీర స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
2: బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ప్రసారమయ్యే బొమ్మరిల్లు కార్యక్రమంలో మరిన్ని కబుర్లు, కథలు, పాటలు, పద్యాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ పిల్లలు.
3: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
2: అన్ని రకాల విలువలు ఉన్నాయంటే అలాంటి
3: ఖరీదు ఖరీదు ఖరీదు ఖరీదు ఖరీదు ఎక్కువగా
2: అందమైన అమ్మాయి అంట.
4: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి, చూసుకోండి.
2: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
2: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
4: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులు ఎవరో? రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
4: 500 కార్షపాణాలు. పాడండి ప్రజలారా, పాడండి, వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
6: 700,
8: 800,
9: 900.
4: ఓ 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు. పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
10: 1000 కార్షపాణాలు.
4: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
2: ఏంటి అమ్మా, 1000 కార్షపాణాలు చాలా ఎక్కువ.
4: సరే

0: వెయ్యి కాశపాణాలు. మూడోసారి ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కాశపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
1: అమిత్తుడు.
0: చక్కటి పేరు. మీ వృత్తి?
1: రత్నాల వ్యాపారం.
0: ఓ, అందుకే సాహసించి 1000 కాశపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కాశపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
1: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి.

0: వచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయుంటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
1: అలాగే కానివ్వండి, నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
0: రండి
1: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు, 100 కార్షపాణాలు,
2: 200,
1: 200 కార్షపాణాలు, 200 కార్షపాణాలు,
3: 300,
1: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు, 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనం లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే, సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను. దేవసేనా.

0: వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి, వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ మానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళ అప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నం ఏమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలే ఉంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటెటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షన్ రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే, కానీ మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించడం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్నా దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.

0: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
1: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
0: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
0: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
0: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
0: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
0: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
0: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
0: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిందాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
0: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలేమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదాం అనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారొచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి, నా స్నేహితురాలని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాను.

0: అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
1: ఏమిటి తల్లి?
0: అది నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్త వాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కదా నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే? నా అభిప్రాయానికి విలువివ్వరే, ఇది అన్యాయం నాన్నా.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీకెదురోకి వెళ్ళు.
0: నాన్నా.
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే. పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాం. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మన సంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్ళీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికెళ్ళాలి ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే మేలు.

అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం. ఇది

0: నా అదృష్టం కాక మరేమిటి? ఏ గోటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందులోకి ఉన్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే, నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోని, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండువు గాని. మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వారినితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్ళి ఓ స్త్రీని

0: నిశ్చయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: దుర్మార్గుడా, నీ మాయ మాటల వెనుక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనుక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటివారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంచి తీర్చు.
0: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదన. ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వాళ్ళు రా, చెప్పేది నీకే. రా,
0: నేను రా. దగ్గరకు వచ్చావు, మర్యాద తక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా.
0: నేను రాను.
1: రా.
0: రాను.
1: అయితే నేనే వస్తాను. నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను తండ్రి తీర అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు, వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే నువ్వు లెక్క. రావేన్న మదన మంజరి, రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా?

0: కాదు, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను.
1: నన్ను కొడతావరా? నిన్ను
0: ఏ మారు, నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలన్నని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను కప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
2: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చవచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
1: ఏమిటి కుశాలి?
2: అమితుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు. కాకపోతే

0: ఆవేశపడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంచ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని ఉదాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేనా, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరున ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేనా, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేనా.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేనా, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కే

0: కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు, నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టి అంతా కేవలం దానిపైనే కదా.
0: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
0: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకునే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
0: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీ కోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
0: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
0: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
0: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరిక ఉంది, తీరుస్తారా?
0: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా.
0: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు, చెప్పు. నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితి వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు.

0: ದೇವಸೇನ, ದೇವಸೇನ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಇಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರ ಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ ನೀತೋ ಕಬುರು ಪಂಪించాడా ಅಮಿತ್ರುಡು? ಪಕ್ಷಂ ರೋಜುಲೈಂದಿ, ಪತ್ತಾಲೇಡು.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మసక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీర్చు.

0: చేయటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
1: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో

మీరు పార్టిసిపేట్ చేయాలంటే వాట్సాప్ నంబర్ మీ అందరికీ తెలిసిందే, 0866248812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. యువలయా క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం.

మరి ఈనాటి యోలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, పెన్ను పేపర్ తీసుకోండి. లెక్కల ప్రశ్న అయితే ఏమి కాదు, ఈజీ ప్రశ్న అడుగుతున్నాను. అంటే పెన్ను పేపర్ అంటే కొంచెం గుర్తు ఉండటానికి ఏమి రాసాము ఏమి చెప్తున్నాము అనే దానికి. ఓకేనా? రాయండి. అడవి, ఎడారి, చెరువు, గడ్డి భూమి. ఓకేనా అండి? అడవి, ఎడారి, చెరువు, గడ్డి భూమి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ప్రశ్న అర్థమైంది కదా. అడవి, ఎడారి, చెరువు, గడ్డి భూమి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే కనుక వెంటనే సెండ్ చేయండి 0826 24 888 12 నెంబర్కి. అడవి, ఎడారి, చెరువు, గడ్డి భూమి, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా? ఇలాగా మీకోసం ఒక పాట ప్లే చేస్తాను. మోగమనసుల చిత్రానికి పి సుశీల పాడిన పాట. ఓకే, మన ఫ్రెండ్స్ అందరూ ఆన్సర్స్ని సెండ్ చేస్తున్నారు. పాట వినేశాక మీకోసం ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టారో చూద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, అడవి, ఎడారి, చెరువు, గడ్డి భూమి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. మరి మీకు ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే, ఒకవేళ ఆన్సర్ కరెక్టా తప్ప అని కాకుండా మీకు ఆన్సర్ ఏదనిపిస్తే అది ఎందుకు మీరు అనుకుంటున్నారో కూడా రాసి పంపించండి. ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కూడా రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? మనకి పంపించారు, మీ అందరికీ శుభ సాయంకాలం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యువలయ కార్యక్రమం మాకు చాలా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తోంది అంటూ రాసి పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి. నెక్స్ట్ చూద్దాం ఎవరు రాశారు. గుంటూరు నుంచి కే సుహూర్త్ అంతేనండి మీరు రాశారు, కానీ నేను

ఇచ్చిన ప్రశ్నలు ఆన్సర్ మాత్రం రాయలేదు మీరు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనకి పంపించారు సూర్యనారాయణ తెనాల నుంచి రాశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ రాశారు. మరి మీకు ఎందుకు ఈ ఆన్సర్ రాశారు కూడా చెప్పండి. నెక్స్ట్ చూద్దాం, రాధాకమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఇమిడిశెట్టి రాఘవ అర్జునరావు. సతీ అనసూయ బాపట్ల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. నెక్స్ట్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగార కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఎక్కడ సెర్చ్ చేయకండి, మీ సొంతంగా ఆలోచించి చెప్పండి. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ యువలయ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్.

0: ఇంకా నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. మాణిక్యాల సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని సరోజిని మాయ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాశారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రాసి పంపించారు. ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, రైట్ ఆన్సర్ రాశారు అందరూ కలిసి. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తరువాత ఎవరంటే పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ విజయలక్ష్మి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి రాశారు, అని అని రాశారు, ఆన్సర్ అని రాసి అని అని రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఎం వినోద్ కుమార్ అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ని.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. తర్వాత చూద్దాం, మనకి ఎవరు పంపించారంటే ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. ఏం రాశారు అయితే నాకు అర్థం కావట్లేదు ఆన్సరు. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అది అనుకుంటున్నాను రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శ్రీలక్ష్మి కృష్ణ వీరు హైదరాబాద్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నల్లమ్మ పాపినేనిపాలెం నుంచి రాశారు. అయితే స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్గా అనిపిస్తోంది, కాకపోతే నేను రైట్ ఆన్సర్గానే పరిగణిస్తాను. ఓకేనండి. తర్వాత చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరు ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు, ఉన్న నాలుగిట్లో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగా, ఒకటే ఉంది ఆన్సరు. మీరు రెండు ఆన్సర్లు రాశారు రామకృష్ణారెడ్డి గారు. చూడండి, తెలిస్తే ఏదో ఒకటే రాసి పంపించండి. తర్వాత ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రాశారు, ఓకే కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వరగంటి బద్రి విషయాల నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్.

రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం. అనంతపురం అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు మీకు కూడా. గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం ఎవరు రాశారంటే, మొహమ్మద్ ఇనాయతుల్లా అష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. వీటిలో కొంచెం డిఫరెంట్గా ఒక నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమంటారు? ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత సూర్యనారాయణ తెనాలి నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఎవరు రాసి పంపించారంటే, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, తర్వాత దస్తగిరి సంధ్యా వీరు కడప నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి మళ్ళీ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే, ఇమ్మిడిశెట్టి రాఘవార్జునరావు బాపట్ల నుంచి మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇందాక పంపించారు రైట్ ఆన్సరే, ఇప్పుడు కాకపోతే వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు శేషాద్రి గారు. కాకపోతే ఏం రాశారు ఆన్సర్ అనేది, యువలయ ప్రోగ్రామ్ ఎప్పుడు అని రాశారు. మీరు రాసి పంపించారు కదా, ఆన్సర్ రాసి పంపించండి శేషాద్రి గారు. ఇక తర్వాత చూద్దాం, తెనాలి నుంచి కుమార్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి. ఇక తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత పంపించారు రైట్ ఆన్సర్ చేశారు ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాం, కె శ్రీనివాస్ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కొత్తగూడెం నుండి రాజేశం సరోజిని మాయ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, దేవులపల్లి హనుమంతరావు కురణావళి తెలంగాణ నుంచి రాశారు. క్వశ్చన్ అగైన్ ప్లీజ్ అంటున్నారు. అడవి, ఎడారి, చెరువు, గడ్డి, భూమి వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. తర్వాత చూద్దాం, వీరు మొదటి ప్రశ్నకు ఆన్సర్ అంటూ మచిలీపట్నం నుంచి వేదాంతం జానకి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత హనుమంత్ ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు. ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అయితే రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. కోట మన్మథరావు శోభరాణి వీరు రాజమహేంద్రవరం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు ఓకే, ఇందాక పంపించారు. తర్వాత చూద్దాం, వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయ్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న, అడవి, ఎడారి, చెరువు, గడ్డి, భూమి వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. ఆన్సర్ అయితే చాలామంది పంపించారు, ఇంకొకరు పంపించారు. చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆన్సర్ ఏంటంటే చెరువు అండి. ఆన్సర్ వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అంటే, అడవి, ఎడారి, చెరువు, గడ్డి, భూమి వీటిలో భిన్నంగా ఉన్నది చెరువు. అంటే ఇది నీటికి సంబంధించింది, మిగిలినవి నేలలు. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, అందరూ రెడీగా ఉండండి. ఏంటంటే ప్రశ్న, జాగ్రత్తగా వినండి, ఈజీనే. రవి సురేష్కు తండ్రి. ఓకేనా? రవి సురేష్కు తండ్రి, సురేష్ లక్ష్మికి సోదరుడు. అయితే రవికి లక్ష్మి ఏమవుతుంది? ఇది ప్రశ్న, వెరీ సింపుల్. ఓకేనా?

రవి సురేష్కు తండ్రి, సురేష్ లక్ష్మికి సోదరుడు. అయితే రవికి లక్ష్మి ఏమవుతుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248811 నెంబర్కి. రవి సురేష్కు తండ్రి, సురేష్ ఏమో లక్ష్మికి సోదరుడు. అయితే రవికి లక్ష్మి ఏమవుతుంది? ఇది ప్రశ్న. మనకి ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. మొదటగా పంపించారు అయితే అంకరాజు రాధాకృష్ణమూర్తి, లక్ష్మి కామేశ్వరి గుంటూరు నుంచి ఫస్ట్ ప్రశ్నకి చేరువు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారంటే ఓకే, వీరికి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి. వీరికి ఏమో నెల్లూరు ఎఫ్ఎం ఈజ్ నాట్ రిలేయింగ్ ది విజయవాడ ఎఫ్ఎం 10 AM ఆన్వర్డ్స్ అంటున్నారు. వివిధ భారతి ఈజ్ రిలేడ్ అంటున్నారు. ఓకే చూద్దాం, మరి రాసి పంపించారు అయినా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఈజీ నేను అడిగిన ప్రశ్న. రవి సురేష్కు తండ్రి, సురేష్ లక్ష్మికి సోదరుడు. అయితే రవికి లక్ష్మి ఏమవుతుంది? ఇది ప్రశ్న. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఇమ్మిడిశెట్టి రాఘవార్జునరావు, సతీ అనసూయ బాపట్ల నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. హే తర్వాత చూద్దాం, ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సి విజయ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. హే తర్వాత పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా ఖమ్మం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. తర్వాత చూద్దాం, మనకి పంపించారు రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం జీ రెండో ప్రశ్నకి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, కళాధర్ అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భోగానందిని వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పౌలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ని, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మహేంద్ర తెనాల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, అంకరాజు రాధాకృష్ణమూర్తి లక్ష్మీ కామేశ్వరి గుంటూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మొరహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ని. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మూసాపేట నుంచి నరేష్ మెర్సి విజయ రాశారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు ఎం శ్రీనివాసరావు సూర్యతేజ, వీరు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు రాసి పంపించారంటే, వీరు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, మళ్ళీ రైట్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రాంగ్ ఆన్సర్ చేశారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. పాత గుంటూరు నుండి రాజనేడు రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి పంపించారు.

రాంగ్ ఆన్సర్, ప్రశ్నకు అర్థం కాలేదు అన్నట్టుగా ఉన్నది. లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ చెరువు అని. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రాంగ్ ఆన్సర్, ప్రశ్న మీకు అర్థం అవ్వలేదా. రవి సురేష్కు తండ్రి, సురేష్ లక్ష్మికి సోదరుడు, అయితే రవికి లక్ష్మి ఏమవుతుంది అని రాసి అడిగాను నేను, రాసి పంపించండి ఆన్సర్ని. తర్వాత వీరు హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి రోకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కొత్తపేట గుంటూరు నుంచి రాశారు కానీ రాంగ్ ఆన్సర్ రాశారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరెవరంటే దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ జీ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే వీరు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఫస్ట్ రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత నల్లమ్మ వీరు పాపినేనిపాల నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇహా తర్వాత పంపించారు మహమ్మద్ ఇనేతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి అనుకుంటున్నాము ఈ వరుస అని అంటున్నారు, కాకపోతే రాంగ్గా గెస్ చేశారు మీరు. ఆర్ఎస్ నరసింహరావు చించినాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ విజయలక్ష్మి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్ని. గద్వాల్ వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత మార్కాపురం శివాజీ నగరం నుండి మస్తాన్వలి ఫాతిమా రెండు ఆన్సర్లు రాశారు మీరు, రెండు రాంగ్ ఆన్సర్లే. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ చేశారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత చూద్దాం, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాల నుంచి కిషోర్ కుమార్ లలిత పంపించారు రైట్ ఆన్సర్ని. ఇప్పుడు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు, ఓకే రండి. అంకరాజ్ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ కామేశ్వరి గుంటూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సత్తిరెడ్డి అనపర్తి నుంచి రాసి పంపించారు, మరి ఇంత ఈజీ ప్రశ్న అడిగారేంటి అంటున్నారు, అందరికి పాస్ మార్కులు ఇవ్వాలి. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, ఊట్కూరు నుంచి వీరు డి అరుణ మోహన్ జీ రాశారు రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు మనకి హనుమంత్ దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి ఖమ్మం తెలంగాణ నుంచి రాసి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు ఎందుకని మీరు, రెండు రాంగ్ ఆన్సర్లు రాశారు. తర్వాత బృందావన్ పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి మీరు చాలా ఆన్సర్లు రాసి పంపించారు, లాస్ట్కి మాత్రం రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఎం రామ్మోహన్ రావు ఇర్సుమండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాశారు బి రాజేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ని.

కుమార్ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఈజీ ప్రశ్నే అంటున్నారు మరి చాలామంది, కొంతమంది అయితే రాంగ్ ఆన్సర్ రాశారు. చూద్దాం, రవి సురేష్కు తండ్రి, సురేష్ లక్ష్మికి సోదరుడు, అయితే రవికి లక్ష్మి ఏమవుతుంది అని అడిగాను. ఆన్సర్ చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, కూతురు అవుతుందండి. సురేష్ లక్ష్మి రవికి పిల్లలు. ఓకేనా, ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ తీసుకోండి, ఇది కొంచెం లెక్కల ప్రశ్నే, మరి ఎవరెవరు కరెక్ట్గా రాస్తారా అనేది చూద్దాం. ఎక్కడ చూడకండి, ఎవరిని అడగకండి, మీ సొంతగా మీరు సొంతగా రాసి పంపించండి. ఓకేనా, ఇక ప్రశ్న ఏంటంటే 7, 15, 31, 63. ఓకేనా, 7, 15, 31, 63 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? సొంతగా ఆలోచించి రాయండి. 7, 15, 31, 63 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. 0, 8, 6, 6, 2, 4, 8, 8, 8, 1, 2 నెంబర్కి. 7, 15, 31, 63 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత మనకి పంపించారు చూద్దాం. ఫస్ట్గా సూర్యనారాయణ తెనాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, కాకపోతే ఎట్లా వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది తర్వాత చూద్దాం, మనకి పంపిస్తున్నారు ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాంగ్ ఆన్సర్ రాశారు. 1-2 సార్లు ట్రై చేయండి ఆన్సర్ని, రాకపోతే నేను చెప్తాను. కాకపోతే చాలామంది మనకి శ్రోతలు ఆన్సర్స్ పంపిస్తున్నారు కదా, అందరి పేర్లు మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం, ఇమ్మడిశెట్టి రాఘవార్జునరావు సతీ అనసూయ బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు. ఆన్సరు డైరెక్ట్గా వేసేస్తున్నారు అందరూ, ఎలా వచ్చిందో కూడా రాసి పంపించండి. రైట్ ఆన్సర్ రాశారు విశాల మీరు. తర్వాత మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా ఎవరు రాసి పంపించారంటే అంకరాజ్ రాధాకృష్ణమూర్తి లక్ష్మీకామేశ్వరి గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్, ఇంత షార్ట్ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. నెక్స్ట్ వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓకే, 2 సార్లు పంపించారు, 2 సార్లు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ఇంకా తర్వాత చూద్దాం, మూసాపేట నుంచి నరేష్ మెర్సి విజయ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరు ఎవరంటే నెక్స్ట్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. చాలామంది డైరెక్ట్గా ఆన్సర్ వేసి పంపిస్తున్నారు, ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా టైం తీసుకుని, ఒక నిమిషం కూడా పట్టదు ఇలా ఎలా వచ్చింది ఆన్సర్ చెప్పడానికి, ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరు కలిపి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. హైదరాబాద్ నుండి భామిడిపాటి వెంకటేశ్వరరావు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత ఇమిడిశెట్టి రాఘవార్జునరావు సతి అనసూయ పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కొత్తగూడెం నుంచి సరోజిని మాయ రాజేశం పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇంకా తర్వాత మనకి పంపించారు ఎవరంటే దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగులో విజయలక్ష్మి పంపించారు, రైట్ ఆన్సర్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. నెక్స్ట్ సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు, ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల రైట్ ఆన్సర్ చేశారు, కాకపోతే అందరూ ఒకేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. తర్వాత చూద్దాం, తెనాలి నుంచి కుమార్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. కానీ నెక్స్ట్ ఎవరు పంపించారంటే కె బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు వీరు. ఇంకెవరు పంపించారంటే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత చూద్దాం, మనకి పంపిస్తున్నారు చాలామంది. వీరు కాకినాడ నుండి నూతలపాటి తులసి పురంధర్ వీరు పంపించారు, ఓకే వెరీ గుడ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, అనంతపురం నుండి అనురాధ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద సింపుల్గా ఆన్సర్ ఒకటి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి వీరు కూడా ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. అంకరాజ్ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ కామేశ్వరి గుంటూరు నుంచి వెరీ గుడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఎం రామ్మోహన్ రావు ఇర్సుమండ అంబేద్కర్ కోనసీమ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు వీరు. 7, 15, 31, 63 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత, ఓకేనా? తెలిస్తే వెంటనే రాసి పంపించండి, ఎక్కువ సమయం కూడా లేదు మనకి, ఓకే. వీరు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం స్కూల్కి వెళ్ళి లెక్కలు లేవా, స్కూల్కి వెళ్ళి లెక్కలు లేవా అని అడుగుతున్నారా, ఓకే. తర్వాత చూద్దాం, వీరు విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. కాకపోతే ఒక చిన్న తేడా ఉన్నది, మీరు ఆన్సర్లో ఒక స్టెప్ తప్పు వేశారు, చూడండి. తర్వాత వైసీ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు ఇంచినాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత సతిరెడ్డి ఫ్రమ్ మనపర్తి, ఓకే ఇప్పటికి రాశారు మీరు, ఇందాక ఏమో ఈజీ ప్రశ్న అడిగారు అంటున్నారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు సతిరెడ్డి గారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్ని. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి తెలంగాణ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భోగానందుడు వెంకటేశ్వరరావు చేతన్ మాటూరు నుంచి, వెరీ గుడ్ అండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నల్లమ్మ పాపినేని పాలన నుంచి రాసి పంపించారు, బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి మాధవి ఎలమంచల నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వనపర్తి దేవరపల్లి నుండి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సింపుల్గా సింపుల్ ఆన్సర్ అయితే రాదు చూడండి. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణా మోహన్జీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నల్లమ్మ పాపినేనిపాల నుంచి రాసి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. కాకర రాజ్కుమార్ లావణ్య సకినేటిపల్లి రాజాల నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గద్వాల జిల్లా వల్లూరు నుంచి కే పద్మ పెద్ద నరసింహ పద్మాబాయి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని, ఓకేనా? 7, 15, 31, 63 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, మరి నేను ఆన్సర్ చెప్పమంటారా? ఒకరు పంపించారు చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం.

నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు, డిలీట్ చేశారు. ఓకేనండి, ఆన్సర్ ఏంటంటే 127. ప్రతి సంఖ్యని 2తో గుణించాలి ప్లస్ 1 కలపాలి, అంతే సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. 7, 15, 31, 63 సిరీస్ల తర్వాత వచ్చే సంఖ్య 127. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా. చాలా సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, ఈజీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ మ్యాస్ మ్యామ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఉయ్యూర్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. పేరు ఊరు అయితే అయితే ఏమి ఇక్కడ నాకు కనిపించటం లేదు. ఓకేనండి, అయితే ఇంకో ప్రశ్న వేయటానికి కూడా మనకి ఇక్కడ సమయం చాలటం లేదు. మరి ఆన్సర్స్ పంపిస్తున్నారు చాలామంది. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, డబుల్ చేయటం ఒకటి యాడ్ చేయటం అని రాసి పంపించారు. ఓకే, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, ముసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత వీరు బృందావన్ పద్మశ్రీ శ్యామ్ పంపించారు, కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సర్ రాశారు. నేను ఆన్సర్ కూడా చెప్పేశాను మీ అందరికీ. ఓకేనా అండి?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి పంపించారు ఆన్సర్ ని చూద్దాం. మూసాపేట నుంచి ఎం నరేష్ రాశారు, ఈరోజు మీ షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత గుడ్ ఈవినింగ్, మీరు మ్యాథ్స్ టీచరా అని అడుగుతున్నారు. తర్వాత ఉట్కో నుంచి నారాయణపేట నుంచి రాశారు డి అరుణ మోహన్, రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నేను చెప్పేశాను ఆన్సర్ని, 7, 15, 31, 63 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను నేను. తర్వాత వచ్చే సంఖ్య 127, ప్రతి సంఖ్యని 2తో గుణించాలి, వచ్చిన దానికి ఆన్సర్కి 1ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొకరు పంపించారు చూద్దాం. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు, అయితే ఆన్సర్ అయితే ఏమి కనిపించడం లేదు. ఓకేనండి, మరి కార్యక్రమంలో చివరిగా మీకోసం ఒక పాట వినిపిస్తాను.

లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇదండి ఈనాటి యువలయ. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర, చిత్రం మూడు ముళ్ళు.

తర్వాత విందాం. ముక్కు పొడక చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మొహరా చిత్రంలోని పాట విందాం.

తర్వాత హిమ్మత్ వాలా చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా చిన్న మాటతో మొదలవుతుంది. అదే విష్ ఐ కుడ్. అవును, నేను అలా చేసుంటే బాగుండేది అని అనుకునే సిచ్యువేషన్స్ గురించి. చాలామంది ఇలా అనుకుంటారు కదా, విష్ ఐ కుడ్ గో బ్యాక్, విష్ ఐ కుడ్ సే దట్ అని. మనందరి జీవితాల్లో ఇలాంటి సెంటెన్సెస్ ఉంటాయి, కానీ కొన్ని మనం బయటకు చెప్పుకుంటాం, కొన్ని మనసులోనే దాచుకుంటాం, ఇంకా మరికొన్ని అయితే మనకు మనమే చెప్పుకోము. అసలు నిజం చెప్పాలంటే మన జీవితంలో కొన్ని మూమెంట్స్ మనం జీవిస్తున్నప్పుడు చాలా ఆర్డినరీగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవే మూమెంట్స్ తర్వాత మన ఫేవరెట్ మెమరీస్గా మారిపోతాయి. చిన్నప్పుడు అమ్మమ్మ స్కూల్కి పంపిస్తూ త్వరగా లే అని ఎన్నిసార్లు లేపేదో, అప్పట్లో మనకి చాలా ఇరిటేటింగ్గా అనిపించేది. ఇప్పుడు అదే వాయిస్ వినాలని అనిపిస్తుంది. స్కూల్లో ఫ్రెండ్స్తో కలిసి లంచ్ బాక్స్ షేర్ చేసుకున్న రోజులు అప్పట్లో రొటీన్గా ఉండేవి. ఇప్పుడు ఒక్కసారైనా ఆ సేమ్ బెంచ్ మీద కూర్చుని వాళ్ళతో కలిసి నవ్వాలి అని అనిపిస్తుంది. ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్తో గంటల కొద్దీ మాట్లాడుకుంటాం, ఇంకెంత మాట్లాడతాం అని అనిపించేది అప్పట్లో. కానీ ఇప్పుడు

వాళ్ళతో ఒక్కసారైనా ఫోన్ కాల్ మాట్లాడాలి, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సరే వాళ్ళతో ఒక చిన్న కాన్వర్సేషన్ అయినా ఉండాలి అని అనుకుంటాం. ఇలా ఎన్నో మూమెంట్స్ ఇప్పుడు మనకి ప్రైజ్లెస్ మెమరీస్గా మారిపోయాయి. అదే లైఫ్ యొక్క స్ట్రేంజ్ బ్యూటీ అంటే, మనం ఒక మూమెంట్లో ఉన్నప్పుడు దాని వాల్యూ మనకి తెలియదు, అది దాటిపోయిన తర్వాత మాత్రమే దాని విలువ అర్థమవుతుంది. అందుకే మనసులో ఒక మాట వస్తూ ఉంటుంది, విష్ ఐ కుడ్ గో బ్యాక్ అని. కానీ నిజంగా మనం పాస్ట్కి వెళ్ళాలనుకుంటున్నామా? బహుశా కాదేమో. మనం పాస్ట్కి వెళ్ళి అన్నీ మార్చాలి అని నేను అనుకోవడం లేదు. మనం చెయ్యాలనుకుంటున్నదల్లా ఒక్కటే, ఆ మూమెంట్ని ఇంకొంచెం ఎక్కువగా ఫీల్ అవ్వాలి అని, ఆ హ్యాపీనెస్ని ఒక్కసారైనా మళ్ళీ ఫీల్ అవ్వాలి అని అనుకుంటాం. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే, మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళం కావాలని ఎంత వెయిట్ చేసి ఉంటాం, ఎప్పుడు గ్రో అవుతామా, ఎప్పుడు మన డెసిషన్స్ మనమే తీసుకుంటామా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళయ్యాక బిల్స్, రెస్పాన్సిబిలిటీస్, కెరియర్, ఫ్యూచర్, రిలేషన్స్, వీటన్నిటితో విసిగిపోతున్నాం. కానీ వీటన్నిటి మధ్యలో ఒక్కసారి మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది, అప్పుడు ఎంత సింపుల్గా ఉండేది లైఫ్ అని అనిపిస్తుంది. అప్పుడు ఒక చాక్లెట్ దొరికితే హ్యాపీ, ఇప్పుడు ఎంత పెద్ద అచీవ్మెంట్ వచ్చినా మనసుకు ప్రశాంతత అనేదే ఉండదు. కానీ పాస్ట్లో మెమరీస్ మాత్రమే కాదు, రిగ్రెట్స్ కూడా ఉంటాయి. అయితే మీలో చాలామందికి ఇలా అనిపించే ఉంటుంది కదా, నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని. మనం కోపంలో చెప్పిన ఒక్క మాట మనం ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా అస్సలు వెనక్కి తీసుకోలేం. అప్పుడు ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది అని అనిపిస్తుంది. ఎవరో మనకి చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళకి మన ఫీలింగ్స్ చెప్పకుండా ఉండిపోయి ఉండొచ్చు, వాళ్ళకి తెలుసులే అని అనుకుని ఉండొచ్చు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయినప్పుడు డిస్టెన్స్ పెరిగిపోతుంది, మాట్లాడడం కూడా తగ్గిపోతుంది, ఇంకా మనసులో ఒకే ఒక మాట మిగిలిపోతుంది, విష్ ఐ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ అని. మన జీవితంలో కూడా కొంతమంది మనుషులు అలానే ఉంటారు. వాళ్ళ ప్రెజెన్స్ మనకి అంత నార్మల్గా అనిపిస్తుంది, వాళ్ళు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో వాళ్ళు దూరమైన తర్వాతే అర్థమవుతుంది. రోజు మాట్లాడే ఫ్రెండ్ ఒక్కరోజు మాట్లాడకపోతే మొదట మనం నోటీస్ చేయం, రెండో రోజు కూడా పెద్దగా పట్టించుకోం. కానీ కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు గడిచాక ఒక ర్యాండమ్ సాంగ్ విన్నప్పుడు లేదా ఒక పాత ఫోటో కనిపించినప్పుడు, అయ్యో మనం ఒకప్పుడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అని అనిపిస్తుంది. అప్పుడు మనకి వాళ్ళతో మాట్లాడాలి అని అనిపిస్తుంది, కానీ ఈగో, నేనెందుకు ఫస్ట్ కాల్ చేయాలి అని అనిపిస్తుంది. వాళ్ళ సైడ్లో కూడా అదే థాట్ ఉండొచ్చు, ఇద్దరు వెయిట్ చేస్తారు, ఇద్దరికీ మాట్లాడాలి అని ఉంటుంది, కానీ కాన్వర్సేషన్ మాత్రం జరగదు. ఇంకా చివరికి ఇద్దరి దగ్గర మిగిలేది ఏంటి అంటే, ఓకే ఒక మాట, నేనెన్నా ముందు కాల్ చేయాల్సింది కదా అని. అందుకే కొన్ని రిలేషన్షిప్స్లో మనం రైట్ పర్సన్ కోసం కాదు, రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకరోజు తప్పకుండా మాట్లాడతాను, టైం దొరికితే చెప్తాను, లేదా తర్వాత మాట్లాడతాను అని అనుకుంటాం. కానీ లైఫ్లో కొన్ని విషయాలకి తర్వాత అనే ఆప్షనే ఉండదు, ఎందుకంటే మనం అనుకున్నంత టైం మన దగ్గర ఉంటుందని అస్సలు గ్యారంటీ ఇవ్వలేం. అందుకే మనకెవరో ఇంపార్టెంట్ అయితే వాళ్ళకు చెప్పాల్సిన మాటని చెప్పేయండి, అదే మంచిది. అలానే మన పేరెంట్స్ విషయంలో కూడా మనం వాళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉంటామంటే వాళ్ళు మనకి ఎప్పుడు ఉంటారనే ఫీలింగ్ వస్తుంది. అమ్మకి థ్యాంక్ యూ చెప్పడానికి మనకెందుకో ఆక్వర్డ్గా అనిపిస్తుంది, నాన్నని హక్ చేసుకోవడానికి కూడా 2 సెకండ్లు ఆలోచిస్తాం, ఫ్రెండ్స్కి మాత్రం లవ్ యూరా అని ఈజీగా చెప్పేస్తాం. కానీ పేరెంట్స్కి మనం చెప్పకుండానే ఉండిపోతాం. మన మనసులో చాలా మాటలే ఉంటాయి, అమ్మ నాన్న మన కోసం చాలా చేశారు, ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలి అని. కానీ ఆ మాటలు అస్సలు బయటకు రావు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలాంటి మాటలు మనం వాళ్ళకి చెప్పకపోయినా అర్థమవుతుంది, కానీ మన నోటి నుండి చెప్పే ఆ మాట కూడా వినడం వాళ్ళకి ఎంత అవసరమే కదా. అలానే ఒకరోజు వాళ్ళతో కూర్చుని ఏమి స్పెషల్గా మాట్లాడకుండా కేవలం టీ తాగుతూ ఉండడం కూడా ఒక మెమరీ అవుతుంది. ఆ టైంలో అది మనకు ఒక పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత అదే ఈవినింగ్ గుర్తు చేసుకుంటూ, ఆ రోజు నేను మా పేరెంట్స్తో ఎంత జాలీగా టీ తాగుతూ ఎంజాయ్ చేసేదాన్నో అని అనుకునేవాళ్ళం. అలానే మరొక విష్ ఐ కుడ్, అదే మన డ్రీమ్స్ గురించి మాట్లాడదాం. మనందరికీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. చిన్నప్పుడు మన డ్రీమ్స్ విషయంలో చాలా క్లియర్గా ఉంటాం, నేను పెద్దయ్యాక ఇదవుతాను అని కాన్ఫిడెంట్గా చెప్తాం. కానీ కొంచెం పెద్దయ్యాక ఒపీనియన్స్ వస్తాయి, ఇది ప్రాక్టికల్ కాదు, దీని ఫ్యూచర్ లేదు అని అనుకుంటాం. లేదా కొంతమంది మాటలు విని ఇది సేఫ్ ఆప్షన్ కాదేమో, వేరేది చూస్ చేసుకుందాము అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఒక్కటే, కొన్నిసార్లు మన భయం కూడా మనల్ని ఆపేస్తుంది. ఆపర్చునిటీ మన ముందుంటుంది, మనకి చేయాలని కూడా ఉంటుంది, కానీ ఫెయిల్ అయితే అనే ఆ ఒక్క థాట్ మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఆ ఆపర్చునిటీ వెళ్ళిపోయిన తర్వాత ఫెయిల్యూర్ కంటే ఎక్కువగా బాధ పెట్టేది ఏంటో తెలుసా?

అట్లీస్ట్ నేను ట్రై చేసి ఉండాలి కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫెయిల్యూర్ మనకి ఒక ఆన్సర్ ఇస్తుంది, ఇది వర్క్ కాలేదు అని. కానీ ట్రై చేయకపోతే కనీసం ఆ ఆన్సర్ కూడా మనకి దొరకదు, మన మైండ్లో ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. ఆ రోజు నిజంగా నేను ట్రై చేస్తుంటే నిజంగా ఆ ఛాన్స్ నాకు వచ్చేదేమో కదా అని చెప్పి. అందుకే మనం ప్రయత్నించి ఫెయిల్ అయితే కొంతకాలం బాధపడతాం, కానీ ప్రయత్నించకుండా వదిలేస్తే కానీ సంవత్సరాల తర్వాత కూడా ఏమయ్యేదో అనే క్వశ్చన్ మనతోనే ఉండిపోతుంది. ఇక చివరిగా నేను చెప్పాలనుకున్న మాటల్లో ఒకటే, మనందరి జీవితాల్లో కొన్ని విష్ ఐ కుడ్ మూమెంట్స్ తప్పకుండా ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి, మరికొన్ని మనం చేసిన తప్పులను గుర్తు చేస్తాయి. ఇదంతా మన లైఫ్ ఇన్సిడెంట్సే. గతంలోకి వెళ్ళి మనం ఏది మార్చలేకపోవచ్చు, ఆ రోజు మళ్ళీ రాకపోవచ్చు, ఆ మాటను వెనక్కి తీసుకోలేకపోవచ్చు, కానీ ఒక మిస్డ్ ఆపర్చునిటీ మళ్ళీ మన డోర్ని కొట్టకపోవచ్చు. కానీ మన దగ్గర ఇంకా ఒక అందమైన అవకాశం ఉందని మర్చిపోకండి. ఈ మూమెంట్, ఈ రోజే ఆ అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి అలా చేసుంటే బాగుండేది అని మనసులోనే ఆగిపోకుండా ఇకపై నేను చేయగలిగింది చేస్తాను అని అనుకోండి. రేపటి రోజున మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీ మనసులో ఇదే మాట రావాలి, ఆ రోజు నేను ట్రై చేశాను సో నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు అని అనుకోవాలి. ఎందుకంటే గతం మనం రాయలేని చాప్టర్ కావచ్చు, కానీ రేపటి చాప్టర్ ఇంకా ఖాళీగానే ఉంది కాబట్టి. సో తెలుసుకున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ థాట్స్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

అయితే ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన లైఫ్లో సక్సెస్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఒక పెద్ద విజయానికి ముందు ఎన్నో చిన్న చిన్న అడుగులు ఉంటాయి. ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అవకాశం, లేదా ఒక చిన్న ఓటమి, ఇవన్నీ కలిసే మన సక్సెస్ స్టోరీ అవుతుంది. మనకి సక్సెస్ కనిపిస్తుంది, కానీ సక్సెస్ వెనుకున్న స్టెప్స్ మాత్రం కనిపించవు. ఉదాహరణకి, ఒక బిల్డింగ్ పైకి చూస్తున్నప్పుడు మనకి పైనున్న ఫ్లోర్ మాత్రమే కనిపించదు కదా, అది ఫౌండేషన్ మీద నిలబడి ఉంటుంది. అలాగే సక్సెస్ అనేది కూడా ఒక ఫ్లోర్ అయితే, మన చిన్న చిన్న ప్రయత్నాలే దానికి ఫౌండేషన్. మనలో చాలామందికి ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది, నేను పెద్దగా ఏదైనా చేయాలి అని అనుకుంటారు. అది మంచి ఆలోచనే, కానీ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది మాత్రం తెలియదు. అక్కడే మనం ఆగిపోతాం. లేదా ఒక స్టూడెంట్ లైఫ్నే తీసుకోండి, నేను ఫ్యూచర్లో మంచి ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటాడు, కానీ రోజుకు ఒక టెక్నికల్ కాన్సెప్ట్ నేర్చుకోవడం, ఒక డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడం, లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఇవి ఆ గోల్కి చిన్న చిన్న స్టెప్పింగ్ స్టోన్స్ అని అస్సలు గ్రహించరు. మనకి డెస్టినేషన్ మాత్రమే కనిపిస్తే జర్నీ చాలా పెద్దదిగా అనిపిస్తుంది, కానీ తర్వాత రీచ్ అయిన ఆ ఒక్క అడుగును చూస్తే జర్నీ అంతా ఈజీ అయిపోతుంది. అందుకే లైఫ్లో నేను ఏం చేయాలి అనే ప్రశ్నతో పాటు ఈరోజు నేను ఏ స్టెప్ వేయాలి అని కూడా అడగాలి. అలానే మీరంతా ఇది వినే ఉంటారు కదా, ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని. అసలు స్టెప్పింగ్ స్టోన్ అంటే ఏంటి? సాధారణంగా ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటే పైకి ఎక్కడానికి ఉపయోగించే రాయిగా గుర్తుకొస్తుంది. కానీ ఆ రాయి మన జర్నీలో ఏం చెప్తుందంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్కి కూడా కొన్నిసార్లు స్టోన్స్ లాంటివి. ప్రాబ్లం మనల్ని ఆపడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ అదే ప్రాబ్లమ్ని మనం ఎక్స్పీరియన్స్గా చూస్తే అది మన నెక్స్ట్ లెవెల్కి ఒక స్టెప్పింగ్ స్టోన్గా అవుతుంది. ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువగా వచ్చాయి, అది ఫెయిల్యూర్. కానీ దాని నుంచి మనం ఏ టాపిక్లో వీక్ ఉన్నాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా నా మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని నేర్చుకుంటే ఆ ఫెయిల్యూర్కు మనం నెక్స్ట్ సక్సెస్కి వేసుకున్న ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. అలానే మన సక్సెస్ జర్నీలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది, అదే కంపారిజన్. అతనికి జాబ్ వచ్చింది, లేదా ఆమెకి మార్క్స్ బాగా వచ్చాయి, వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు, వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి వారి ఓన్ సీజన్ ఉంటుంది, కాబట్టి మీ జర్నీని మీరు రెస్పెక్ట్ చేయండి. మీ జర్నీలో మీరు చాలా స్లోగా ఉన్నా పర్లేదు, కానీ అస్సలు స్టాప్ అవ్వకండి. అలానే ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ ప్రతిరోజు హ్యాపీగా ఉండదు. కొన్ని డేస్ చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి, ఏ పని చేయాలనిపించదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మన ఎఫర్ట్కి రిజల్ట్ కనిపించదు అని కూడా అనిపిస్తుంది. అప్పుడు మనం ఒక్క మిస్టేక్ చేస్తాం, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఏ సిచ్యువేషన్ అస్సలు పర్మనెంట్ కాదు. బ్యాడ్ డే ఈజ్ నాట్ ఎ బ్యాడ్ లైఫ్. ఈరోజు మీకు కష్టంగా ఉందంటే రేపు కూడా అలానే ఉంటుందని గ్యారంటీ లేదు, కాబట్టి కీప్ మూవింగ్. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో మరొక చక్కటి పాట మీకోసం.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: new strain of H1N1 has been identified and there's no cause for panic. The influenza strains currently circulating also well matched with the vaccine strains recommended for the Northern Hemisphere. According to senior scientists at the ICMR, these viruses have been in circulation since the year 2025. Delhi police has clarified that no permission has been granted to any individual organization for holding protest or gathering at the Jantar Mantar today. He said that various videos and posts are being circulated, calling upon people to gather and assemble on the issue of reservation reforms. In a social media post, police said that prohibitory orders are already enforced in New Delhi district. The BRICS Sports Ministers meeting concluded at Vishakhapatnam in Andhra Pradesh with unanimous adoption of the Sports Joint Declaration. The declaration reaffirms the commitment of the member countries to strengthen cooperation in sport through dialogue, mutual respect and inclusiveness. Addressing the gathering, Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia called for building a BRICS sporting partnership with practical and sustained cooperation. In men's cricket, India with 300 for 5 in the first innings against host Sri Lanka at stumps on day one of the second and final test in Colombo. Devdutt Padikkal continued his impressive form, scoring his second consecutive test century. He made 117 of 193 balls. Earlier, India won the toss and opted to bat. India won the first test by 165 runs and currently lead the two-match series 1-0. In the FIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The Pool E match will begin at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం ఐడియా ఇక్కడే చేసుకుందాం పార్టీ పిజ్జా పార్టీ ఏది నీ కార్డు పిన్ నువ్వు నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను ఆర్బీఐ అంటుంది మీ పిన్ ఓటీపీ సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి బై గర్ల్స్ ఎక్కడికి వెళ్తున్నావు వినలేదా నో షేరింగ్ ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు పరస్పర గౌరవం సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడామంత్రులు ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ధి పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు కోచ్ల మార్పిడి సంయుక్త పోటీలు స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ

0: ఇక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయల్ని నిన్ననే చెక్కుల రూపంలో పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికి ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

0: एक एट्रैक्टिव डेस्टिनेशन बन रहा है।
1: ईरान देशस्य सर्वोच्च राष्ट्रीय सुरक्षा परिषदः सचिवः मोहसेन रेजाई इत्याख्यः सीमावर्ती देशान् तेहरान नगरस्य विरुद्धं अमेरिका देशेन संचाल्यमाने आर्थिक अभियाने भागं न ग्रहीतुं संचेतनाम् अयच्छत्। सः अवदत् यत् एतादृशे अभियाने सहभागिता कुर्वन् चेत् ईरान देशः तान् देशान् शत्रुरूपेण मन्येत। आईआरआईबी संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नेच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति। रक्षामंत्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीय यानानां तथा अन्य सम्बद्ध क्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्। सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्। भारतं भविष्यस्य पोत निर्माण केन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्च गुणवत्ता युक्तानां अनुरक्षण सेवानां आवश्यकता अस्ति इति सः प्रतिपादितवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा तटीय आंध्र प्रदेशानां पृथक पृथक स्थानेषु अतिवृष्टि नारंग वर्ण परा पूर्व संचेतना प्रदत्ता अस्ति। आईएमडी इत्यनेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय तटीय कर्नाटक पूर्वी उत्तर प्रदेश गांगेय पश्चिम बंगाल झारखंडानां पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टि भविष्यति इति पूर्वानुमानं प्रकटितम्। एफआईएच हॉकी विश्व चषक क्रीडायां भारतीय महिला दलम् अद्य रात्रौ ऑस्ट्रेलिया दलम् सम्मुखी करिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా ఈ సాయంత్రం రేపు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ఇంకా తెలుసుకుందాంనండి శీర్షికన నేటి అంశం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇక రేపు ఉదయం ప్రసారంలో భాగంగా ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆత్మ ఒకటే అనే ఈ అంశం గురించి శ్రీ జంధ్యాల జయశంకర్ బాబోజీ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో చిరుధాన్యాలు, ఆరోగ్య సిరులు, పోషక నిధుల గురించి వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం విజయవాడ హైదరాబాద్.

రేపు ఉదయం 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన దాశరథి రంగాచార్య గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు వింటారు. అనంతరం శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు, శ్రీ సిద్ధాభత్తుని లలితానంద్ గారి స్వీయ కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మా కార్యక్రమానికి కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 08596223393. ఇది కేవలం మహిళలకు మాత్రమే. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు. రేపు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి రకరకాల చెట్లతోనూ, వివిధ రంగుల్లో వివిధ ఆకృతుల్లో చిన్నవి పెద్దవి పుష్పాలతోనూ, ఇంకా పుప్పొడిని మోసేటువంటి సీతాకొక చిలుకలు, జుమ్మంది నాదాలు పాడే తుమ్మిదలు, ఇలా అక్కడి గాలంతా పరిమళభరితమై సువాసనలు మెజ్జల్లుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు మెజ్జలేటువంటి వైనం మనకెంతో అందంగాను ఆహ్లాదంగానూ కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్ల కాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండలవారు, దూదిపింజల్లా సాగే మబ్బుతునకలు, ఎత్తు పల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి బడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ, వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు, శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పారవస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబా

ప్రాబల్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీత్గా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విందాం. గోవిందుడేలరాడే గోపాలుడేలరాడే అంటూ భక్తి పార్వస్యంతో సాగే ఈ జానపదాన్ని విందాం.

చిలకల సింగారమా, మామ తెచ్చిన మల్లెలు అంటూ ఎంతో ప్రేమగా సాగే ఈ జానపదాన్ని విందాం.

¡Vuelvo!

అన్నీ మనింటిలోనే ఉన్నాయి రారా కృష్ణ, నలుగురికి రారా కృష్ణయ్య అంటూ పాడేటువంటి నలుగు పాటను విందామా?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు. బంగారరాజు చిత్రం కోసం మోహన్ భోగరాజ్, సాహితీ హర్షవర్ధన్ పాడిన పాటను వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్.
3: నీకేమైంది బుజ్జి?
4: మూడు లేదు మాస్టర్.
3: నీ మూడుకేమైంది?
4: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారరాజు, నువ్వు

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం నిలయంలో ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 రన్లు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారతీయ స్టార్టప్ కో ఖోజతి హోగి భై కౌన్ హై ఇస్మే తో ఏక జబ్ బ్రేక్ థ్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై హిందుస్తాన్ జాఓ భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జాఓ భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 ఆగస్టు దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధ నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో

0: రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మనిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగంలో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: యంగ్ ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫ్యాసిలిటీ భారీ తోపో నేవల్ వేపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఇక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపైన సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో

దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ISMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ISMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని NGT ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు ఉన్నారు.

0: అధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 185 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానములో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
2: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధనా విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాలలో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
1: చాలా చక్కగా మీరు ఈ

0: అని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు. ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో కానీ మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో కానీ, మొక్కజొన్నలో కానీ, పత్తిలో కానీ సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి వనులు 3 నుంచి 4 కానీ 4 నుంచి 5 బ్యాగులు కానీ ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ, ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా మనం నత్రజని వాడకని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ గానీ, పశువుల పేడ గానీ, కోళ్ల ఎరువు గానీ, గొర్రెల ఎరువు గానీ, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26 నుంచి 35% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా గానీ, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా గానీ, ఇంకా మనకి రైజోబియం గానీ, ఇటువంటివి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
0: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో, రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో వీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
1: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి గానీ, మనం తినడానికి గానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి 1 వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంత

0: ప్రతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకొని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 ppm 1 లీటర్ ఒక ఎకరానికి ప్లస్ ఒక పురుగు మందు కలిపి పిచికారి చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ ఒక 2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు గానీ, శనగ పచ్చ పురుగు గానీ వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు గాని లేకపోతే ఆమ్దం మొక్కలు గాని వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్. ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమే ఆ బుట్టలో పడతాయి. సో దాని వల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంల గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర్ర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2 నుంచి 3 కిలోలు 100 నుంచి 150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు గాని, ఎండుకుళ్ళు తెగుళ్ళు గాని, వైరస్లు గాని, సూక్ష్మజీవులు గాని ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు, సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
0: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు, సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ, మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గానీ, వరి గానీ, మొక్కజొన్న గానీ, కందులు గానీ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా, యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం, అంటే సాగు ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటివి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్ టెక్స్ట్ మెసేజ్ లో గానీ, వాయిస్ మెసేజెస్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏ యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు,

0: మెసేజెస్లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్, మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం అయినటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
0: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ, వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా, ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు, మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో, ఆ పురుగుల యొక్క లార్వాలను గానీ ప్యూపాలను గానీ ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పేడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గానీ, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1 నుంచి 2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
1: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
0: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాం జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గానీ, లేకపోతే మనకి నూనె గింజలు గానీ, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గానీ, ఏవైనా ఒక 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజలలో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాల అన్నింటిని ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నట్లయితే అది మనకి బాగా కుళ్ళి
1: నేలను
0: సారవంతం చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
1: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కొయ్యడం లేదు, ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు, 2 రైతులు, 3-4 రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్, ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడి ఈ పిచికారి చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకసారి వివరించండి.
0: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారి పవర్ స్ప్రేయర్స్ గానీ, నాప్సాక్ స్ప్రేయర్స్ గానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారి చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారి చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ, కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ, మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ, పిచికారి చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు నీళ్లు గానీ, ఆహారం గానీ, సిగరెట్ గానీ, ఏదైనా మందు గానీ, పానీయాలు గానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
1: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాం.

0: చూస్తున్నాము. డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గానీ ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంత పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీని వల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సోనా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638, కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్విసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 180 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా, గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
4: మల్లె తోట్ల రేడి ఏ పెట్టివా మల్లయ్యా, ఏడికెళ్ళి పోతున్నవయ్యా.

గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడిగోయ నేనస్త

0: కోలుకొండ చిన్నది గజ్జల పిడిసవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తారా మల్లయ్య గడిగొయ్య నేనస్తారా
1: గోలుకొండ చిన్నది గజ్జల పిడిసవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తారా మల్లయ్య గడిగొయ్య నేనస్తారా
0: నువ్వు కోసిన గడ్డిరా నేను కోసిన గడ్డిరా మల్లయ్య ఒక్కటే మోపాయరా మల్లయ్య.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి 101.5 మెగాహెర్ట్స్. ఇప్పుడు వింటారు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం, చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం నేషనల్ స్పేస్ డే. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. ముందుగా వింటారు విద్యా సమాచారం. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా ఉర్దూ ఒక సబ్జెక్టుగా లేదా 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆ మీడియంగా ఆమోదించే విధంగా ఉర్దూతో తత్సమాన మదర్సా కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. భాషా కోర్సులు మినహా అన్ని ప్రోగ్రామ్స్ ఉర్దూ మీడియంలో మాత్రమే అందించబడతాయి. వీటికి సంబంధించిన క్యాంపస్లు హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా, ముంబై, బెంగళూర్, శ్రీనగర్, అమరావతి, పాట్నా, భోపాల్ తదితర ప్రాంతాల్లో వీటికి సంబంధించిన క్యాంపస్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులకు సంబంధించిన వివరాలు ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీష్, హిస్టరీ, అరబిక్, హిందీలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ, 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్,

అది డిప్లొమా కోర్సులు ఇలా ఉన్నాయి: టీచ్ ఇంగ్లీష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఉర్దూ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 7వ సర్టిఫికేట్ కోర్సులు ఫంక్షనల్ ఇంగ్లీష్, ప్రొఫిషియన్సీ ఇన్ ఉర్దూ త్రూ ఇంగ్లీష్లలో సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఉర్దూ భాష ప్రావీణ్యం కలిగి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలి. డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల అర్హతలు ఎంచుకున్న విభాగాన్ని బట్టి 10వ తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10 సెప్టెంబర్ 2026. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 14 సెప్టెంబర్. ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు చెల్లించడానికి వెసులుబాటు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మను 2026 అడ్మిషన్ నోటిఫికేషన్ వెబ్సైట్ని సందర్శించగలరు. మీరు ఇంతవరకు విద్యా సమాచారం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఏ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 80 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 29, ఈడబ్ల్యూఎస్కి 8, ఓబీసీకి 18, ఎస్సీకి 15, ఎస్టీకి 10, దివ్యాంగులకు 3 అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, కంపెనీల లేబర్ లాస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వీటికి సంబంధించిన వయోపరిమితి, యూఆర్ ఈడబ్ల్యూఎస్లకి గరిష్టంగా 35 సంవత్సరాలు, ఓబీసీలకు 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 40 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం 2 దశల్లో కొనసాగుతుంది. పెన్ అండ్ పేపర్ ఆధారిత రిక్రూట్మెంట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పరీక్ష ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకి 25 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. వీటికి సంబంధించిన దరఖాస్తుకు చివరి తేదీ 11 సెప్టెంబర్ చివరి తేదీ. పరీక్షా తేదీ 20 డిసెంబర్ పరీక్షను నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2026 వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి www.upscrecruitment2026. ఈ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా వీటిని గురించిన కొన్ని వివరాలు వింటారు. అంతరిక్షాన్ని అందుకోవాలనే కళ, చంద్రుడిపై అడుగు పెట్టాలనే ఆశ, ఆ కళలను సాకారం చేస్తూ భారత అంతరిక్ష ప్రయాణం ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకుంది. చంద్రుడిపై సాఫీగా దిగేందుకు కావలసిన సాంకేతికతను, అనుభవాన్ని పెంపొందించుకోవడంతో పాటు జాబిల్లి దక్షిణ ధృవాన్ని శోధించి అక్కడ ఉన్న ఖనిజ మూలకాలను గుర్తించి విశ్లేషించే ఉద్దేశంతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు భారత ప్రభుత్వం.

అమెరికా, రష్యాల తర్వాత అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన భారత్ చంద్రయాన్ 3తో చంద్రుడిపై ల్యాండర్ను సాఫీగా దింపిన 4వ దేశంగా చరిత్ర సృష్టించింది. అంతేకాక చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్ రోవర్ను పంపిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. అంతరిక్ష రంగంలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్ 3 విజయాన్ని స్మరించుకోవడంతో పాటు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ని ప్రోత్సహించడం, విద్యార్థులను అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి పెంచేలా చేయడం ఈరోజు నిర్వహించడం యొక్క ముఖ్య లక్ష్యం. నేషనల్ స్పేస్ డేని ప్రతి సంవత్సరం ఒక థీమ్తో నిర్వహిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 ఆగస్టు 23న చంద్రుణ్ణి తాకుతూ జీవితాలను స్పృశించడం అనే థీమ్తో నేషనల్ స్పేస్ డేను నిర్వహించారు. 2025 సంవత్సరంలో ఆర్యభట్ట నుంచి గగన్యాన్ వరకు, ప్రాచీన విజ్ఞానం నుండి అనంతమైన అవకాశాల వరకు అనే థీమ్తో నిర్వహించారు. ఈ సంవత్సరం 2026 వికసిత్ భారత్ దిశగా ఆవిష్కరణ, సహకారం మరియు ప్రపంచ అంతరిక్ష నాయకత్వం కోసం ఆకాంక్ష అనే థీమ్తో ఈ సంవత్సరం నేషనల్ స్పేస్ డేని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ప్రయాణం ఎలా కొనసాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ చంద్రయాన్ 3ని విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టింది. మొత్తం 5 సార్లు భూకక్ష వేగం పెంచుతూ చివరికి ఆగస్టు 1న ట్రాన్స్లూనార్ ఆర్బిటర్లో ఉంచారు. ఆగస్టు 5న చంద్రయాన్ 3 చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్లో వేరుపడింది. ఆగస్టు 23న ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుని చందమామ ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. ల్యాండర్ క్రమంగా చంద్రుడి 150 మీటర్ల ఎత్తుకు వచ్చిన తర్వాత ఉపరితలాన్ని స్కాన్ చేసి ఆగస్టు 23 సాయంత్రం 6:04 సమయంలో జాబిల్లిపై అడుగుపెట్టింది. సుమారు 384,00,000 కిలోమీటర్లు ప్రయాణించాక 41 రోజులకు చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల CEOలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: बहुत लोगों को हमें जोड़ना है, हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ। मैं पक्का मानता हूँ जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ధి, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం నాన్ GMO హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతటా అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళుతున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

0: తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: समर्पित किया है. जीआरईसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं. एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
0: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2వ టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా, శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేశరా నువాంతు ఒక్కో వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట్ర, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమం.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి చిత్రం కోసం జస్ప్రీత్, సుచిత్ర గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర గానం చేసిన గీతాన్ని వింటారు స్వరకల్పన ఇళయరాజా.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలు చిత్రగానం చేసిన పాటను వింటారు. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నిరీక్షణ చిత్రం కోసం కేజే యేసుదాస్ గారు పాడిన పాటను వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆత్రేయ.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అభినందన. చిత్రం నుంచి ఎస్పి బాలుగానం చేసిన పాటను వింటారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దళపతి చిత్రం కోసం ఇళయరాజా. సంగీతం ఎస్పి బాలు యేసుదాస్ గానం చేసిన గీతాన్ని వింటారు.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు నిలయంలో సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 నూట 1.5 మెగాహెడ్స్పై మా ప్రభావం